అద్వైతత్వమరతత్వమసి శ్రుతీశ మాయామయత్రిగుణచిన్మయ హే మహేశ ఏ కోపి దేవ బహుధా భవసి త్వమేవ దేవత్రికూట గిరిశే.

ఉప్పకొండ జగదీశ్వర సుప్రభాతం. శ్రీ దక్షిణాభిముఖ సన్ముఖ సర్వవంద్య మాయాంధకార పరిహార వినూత్న వింధ్య భక్తాశ్చ తే చరణ పద్మ దిదృక్ష మోహి కోటప్పకొండ జగదీశ్వర సుప్రభాతం. సర్వేశ భూమి పవనాగ్ని జలాంతరిక్ష లింగ స్వరూప హృదయాంబు.

గురురాజమహం ప్రణమామి పరం హరివర్గ కుదుర్గ వినాశకరం పదసక్త సుభక్త సముద్ధరణం అణిమాది సముజ్వల

తతత్వర ససంగమచంద్రహాసౌ శ్రీయోగి పట్టల సితౌ లలితౌ వదాన్యౌ మాయామయాత్మక గుణ ప్రవినాశక ఉద్వౌ కూటేశ్వరస్య చరణౌ శరణం ప్రపద్యే తత్వార్థబోధన పరౌ ధరణీ విహారౌ దాక్షిణ్యభావ పరిపూర్ణ దయాంతరంగౌ మోహాతిశాంతికరమోహన రూపరమ్యౌ కూటేశ్వరస్య చరణౌ శరణం ప్రపద్యే.

జ్ఞానామృత ప్రియ పిపాస మునీంద్ర బృంద సంసేవనోత్సవ సముత్సుక చిత్ర లీలౌ నిత్యావతృప్త్యమృత రూప ధరౌ ప్రశాంతౌ కోటప్ప దేవ చరణౌ శరణం ప్రపద్యే నిత్యాత్మ భావ నిరతాఖిల దాస వర్గ సంప్రార్థనాభిమత దాన గుణైక శీలౌ నాస్తిక్య రూప విష వృక్ష వినాశకౌ ద్వౌ కోటప్ప దేవ చరణౌ శరణం ప్రపద్యే దివ్యౌ మృగండు ముని పుత్ర సుదర్శితౌ తౌ శ్రీ శౌనకాది ముని బృంద సదా సుసేవ్యౌ సర్వోత్తమౌ సకల దైవత వందితౌ హి కోటప్ప దేవ చరణౌ.

మీరు అన్యాలా అంటారండి అన్నాడు. వాడికి ఇవాళ సాయంకాలం పడుకుంటే మర్నాటి సాయంకాలం తాటిపండు పడ్డాక తెలివి వచ్చింది. కట్టుకట్టుకుని కనపడ్డాను నాకు. ఎంత అసహ్యం వేసిందో ఆ తాటి చెట్టుకి. నా ముంజీలన్నీ తినేసి ఎలా పడుకున్నాడో అన్నాడు. ఓ పండు బారేసింది తల మీద. అది కట్టుకట్టుకు తిరుగుతున్నాడు. ఇంకా అది పడకపోతే అంటే ఎప్పుడు లేచేవాడో. 2-3 రోజులు అలా పడుకుంటాడులా ఉంది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాల్మీకి మహర్షి ఉత్తినే రచన చేయలేదు, ఇలాంటి వాళ్ళు ఉంటారన్నమాట. రేపు ఈ ప్రసంగం ఎక్కడో ఏటీవీలోనో విన్నాడంటే నా గురించే చెప్పారు కోటేశ్వరరావు అనుకుంటారు. పేరు చెప్పలేదు కాబట్టి గొడవలేదు. కాబట్టి సనాగ భోగా చల శృంగ కల్పౌ విక్షిప్య బాహు విరి శృంగ సారు వివృత్య వక్త్రం బడబా ముఖాభం నిశాచరోసౌ వికృతం జజృంభే. నిద్ర లేచిన వాడికి మంచి నిద్రలో లేచాడనుకోండి ఆవలింతలు మొదలవుతాయి. మంచి గాఢ నిద్రలో లేపేశారు కదా. కాబట్టి ఇప్పుడు ఆయన కళ్ళు నులుముకున్నాడు. ఎర్రటి సూర్యబింబం ఎలా ఉంటుందో అలా ఉన్నాయి ఆ కళ్ళు. లేచి చేతులు ఇలా చాపాడు. ఎందుకు అంటే ఓసారి ఇలా అనుకోవడానికి ఇలా అన్నాడు. ఇలా అంటే ఇప్పుడు ఆ చేతులు ఎలా ఉన్నాయిట, పర్వత శిఖరములు ఎలా ఉంటాయో అలా ఉన్నాయిట ఆ చేతులు. మహాసర్పాలు ఎంత పొడుగ్గా ఉంటాయో అంత పొడుగ్గా ఉండి ఆ చెయ్యిలా ముట్టుకుందామంటే దిక్కుమాలిన చెయ్యి ఎక్కడా మెత్తతనంగా ఉండడం అన్నది లేదు. గిరిశృంగములు ఎంత కఠినంగా ఉంటాయో అంత కఠినంగా ఉన్నాయి. అసలు ఆయన్ని ఎలా పడగొట్టాలో అర్థం కాలేదు. యుద్ధభూమిలో ఆయన యుద్ధానికి వెడితే మీరు ఎలాగో ఎదుర వింటారుగా. కాబట్టి ఇప్పుడు అంత కఠినమైనటువంటి చేతులు, అటువంటి బలమైనటువంటి తన బాహువుల్లో సార్ అలా చాపాడు. చాపి సముద్ర గర్భంలో ఉండేటటువంటి బడబానలం ఎలా ఉంటుందో అటువంటి నోరు, అక్కడ ఒక అగ్నిహోత్రం ఉంటుంది అని అటువంటి నోరు తెరిచాడు. అంటే ఆ నోరు అంత ఎర్రగా ఎప్పుడూ మరి నెత్తురే తాగి ఎప్పుడే

మాంసం తింటే నోరు అలా ఉంటుందిలా ఉంది. కాబట్టి తస్యజాజృంభమాణస్య వక్త్రం పాతాళ సన్నిభం దదృశే మేరుశృంగాగ్రే దివాకర యువోదిత. ఆయన ఒక పెద్ద ఆవలింత ఆవలించాడు. ఆవలిస్తే ఆ నోరు బాగా ఎప్పుడు తెరుస్తారంటే ఆవలించినప్పుడే. అదో గొప్ప సంతోషం అనుకుంటారు, అదో పెద్ద ప్రజ్ఞ అనుకుంటారు. అనుకుని ఉపన్యాసం వినడానికి వచ్చి మైకులో చెప్తున్న ఉపన్యాసం వినపడుతుందో లేదేమో కానీ వాడికి వాడు ఆవలించిన ఆవలింత రామనామ క్షేత్రం వరకు వినపడుతుంది. అలా ఆవలించేది ఏదో చాలా గొప్ప అనుకుంటారు. రాక్షసాంశిలోకి ఎడతారు అలాంటి పిచ్చి పనులు చేస్తే. ఉపన్యాసానికి వచ్చి నిద్రపోతూ ఉండడం, ఉపన్యాసానికి వచ్చి ఆవలిస్తూ ఉండడం, వచ్చినప్పుడు భగవత్కార్యం మీద వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా పూనికతో ఉండేటట్టు వెళ్ళాలి. అంతే తప్ప భగవత్కార్యమునందు పిచ్చి నిద్ర, భగవత్కార్యంలో అలసత్వంతో ఉండడం, సోమరితనంతో ఉండడం మంచి పద్ధతి కాదు. కాబట్టి ఆయన ఒక పెద్ద ఆవలింత ఆవలించాడు. ఇప్పుడు నోరు బాగా పగల తీసి ఆవలిస్తే పాతాళ లోకం ఎలా ఉంటుందో అలా ఉంది. అంటే ఒక లోకమే ఆ నోటిలో పడుతుందా అన్నట్టుగా ఉంది. ఆయన దదృశే మేరుశృంగాగ్రే దివాకర యువోదితః, మేరుశృంగం మీద ఉదయించేటటువంటి సూర్యబింబం ఎలా ఉంటుందో అంత ఎర్రగా ఉన్నాయి ఆ పై తట్టు, ఆ దవడలు, ఆ నాలుక భాగము మొదలైనటువంటివన్నీ. ఆయన నిద్ర లేచాడు, లేవగానే నన్ను ఎవరు లేపారు అన్న ఆలోచన తర్వాత, లేపినవాడు తర్వాత కనపడతాడు మాట్లాడచ్చు, ముందు ఆకలి. లేవగానే ఆకలి వేయడం అంత మంచి లక్షణం కాదు, అలా ఉండకూడదు. లేవగానే ఆకలి ఏంటి, లేచిన తర్వాత ముందు కనీసం అనుష్ఠానం అయ్యేంత వరకు శరీరం నిలబడగలగాలి. ఏదో కొన్ని కొన్ని వ్యాధులు ఉంటాయి, ఏదో 6 గంటలు దాటితే తినకుండా ఉండకూడదు, ఏదో ఒకటి తినాలి అని, అదో ప్రారంభం. అటువంటి అప్పుడు దాన్ని నేను దోషం పట్టను, కానీ శరీరాన్ని నిలబెట్టవలసి వచ్చినప్పుడు అదొక ధర్మం కిందకి వెళ్ళిపోతుంది. దాన్ని తప్పు అని చెప్పడం కూడా చాలా కష్టం, అలా చెప్పకూడదు కూడా, ఎందుకంటే ఇది ఉంటే కదా ఈ ధర్మ సాధనం. ఇది తప్ప ఉచ్చునే లేవగానే ఆకలేసి చేయడం, లేవగానే ముందు ఏదో ఒకటి తినేస్తూ ఉండడం, అదే పనిగా తాగేస్తూ ఉండడం అలా ఉండకూడదు. ఈశ్వర కార్యమునకు వెళ్ళిపోయే పూనికే ఎక్కువ ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో దాని గురించి అల్లరి తప్ప, అంత మరీ ఆహారమునందు వ్యామోహం, ఆహారం తినేసిన తర్వాత నిద్రపోవడం, ఎప్పుడు బతుకంతా దేని మీద అంటే కడుపు కన్ను, ఇది నింపుతూ ఉండడం ఇది పడిపోతుంది, ఇది విప్పడం ఇది నింపడం, ఇది నింపడం ఇది పడిపోవడం, ఇది విప్పడం మళ్ళీ తినడం, అలా ఉండకూడదు. కొంతమంది చూడండి ఎందుకు తినేస్తారో తెలియదు, పిచ్చి తిండి అంటారు. మా అమ్మగారు మాట అంటుండేది, కూర బాగుంది అని రెండో మాట వేసుకుని కూర బాగుందని, మూడో మాట తింటే ఆవిడ అనేది కడంట కడాకు తినడం నేర్చుకోకు జీవితంలోనే, అది వ్యామోహం. ఆహారమును అలా తినకూడదు. ఒకే పదార్థంతో పిచ్చిగా జుర్రుకు తినడం మంచి పద్ధతి కాదు, అది వ్యామోహం కిందకి వెళ్ళిపోతుంది. కొన్నాళ్ళకి పదార్థం బాగుంది అంతే, దాని ఎందు వ్యామోహం లేకుండా అభినందించి ఇంకొకటి తినడం కూడా నేర్చుకోవాలి, అలా ఉండాలి. తప్ప కడంట కడాకు తినకండి అంటుండేది ఆవిడ. అలా పెద్దలు మహాతల్లు వాళ్ళు అలా నేర్పారు, ఏదో మంచి మాటలు చెప్పారు. కాబట్టి దదృశే మీరు శృంగాగ్రే దివాకర యువోదిత, లేవగానే తినేయాలి ఇప్పుడు. కాబట్టి చేతులు చాపి వెతుక్కుని చూశాడు అలా ఒకసారి, అబ్బో పెద్ద పర్వత శిఖరాల్లో పోసేశారు, ఎలాగూ తినేస్తాడని అన్నం, ఆ జంతువులు వీటినన్నింటినీ ఇవన్నీ తినేశాడు. తినేసిన తర్వాత అక్కడ పెట్టినటువంటి ఆ రక్తాన్నంతటినీ కూడా కొన్ని వేల కణవల రక్తాన్ని తాగేశాడు. తాగేయడం వల్ల కొవ్వు తినేశాడు, మాంసం తినేశాడు, అదంతా ఒళ్ళంతా పోసేసుకున్నాడు. ఇప్పుడు లేచాడు, ఇప్పుడు బాగా లేచి ఎవరో ఆ గోడ పక్కన నించున్నారు, నన్ను ఎందుకు లేపారు అన్నాడు. ఇప్పుడంటే ఇంకా తినడు, కడుపు నిండింది అలా అని కూడా నమ్మకం ఏముండదు, తినేస్తుంటాడు. కుంభకర్ణుడు మీరు యుద్ధకాండలో చూద్దరు కానీ ఆయన యుద్ధం చేయడం కన్నా తినేస్తుంటాడు ఎక్కువ, అదే ఆయన యుద్ధం అంతే. అసలు లోకంలో చాలా విచిత్రమైన స్థితి ఏంటంటే ఈయన గురించి దేవతలు బెంగపెట్టుకున్నారు. ఈయన లేచుంటే మీరు నేను మన వంశాలు ఇవేమి ఉండవు, ఎందుకంటే దేవతలు బ్రహ్మగారిని అడిగారు ఈయన ఉంటే లోకం ఉండదు తినేస్తాడని. పసితనంలో తినేశాడు సగం మందిని. ఆయన తినడానికి ఋషి ఉండదు, రాక్షసుడు ఉండడు, వానరం ఉండదు, తొండ బల్లి కుక్క పిల్లి ఏది కనపడినా తింటాడు, అలా నిద్రపోతాడు. అది అసలు అటువంటి విచిత్రం. బ్రహ్మగారు ఉలిక్కిబడ్డాడు ఆయన చూసి, ఒరే నిన్ను ఎలా కన్నాడు రావి శ్రవసో బ్రహ్మ అని అడిగాడు ఆయన. అంటే మీరు ఆలోచించండి, రాముడంతటి వాడు నేను ఎన్నడూ చూడలేదు ఇలాంటి ప్రాణిని, ఇది ఏమిటని అడిగాడు ఆయన. అంత విచిత్రమైనటువంటి ప్రాణి అసలు ఆ కుంభకర్ణుడు. కాబట్టి

ఇప్పుడు ఎవరు గోడ చాటున ఉన్నవాళ్ళు ఎందుకు లేపారు? నన్ను ఎవరైనా లేపారా? లేపారు కాబట్టే కదా ఇవన్నీ సిద్ధంగా పెట్టారు. ఇంకా నేను నిద్రపోలేదే కంటి నిండా, ఎందుకు లేపేశారు? అంత అవసరం ఏమొచ్చింది? రాజుకి ఏమైనా ఇబ్బంది వచ్చిందా అన్నాడు. అంటే అంత అవసరం అయితే తప్ప ఈయన్ని లేపరు ఎవరు. ఈయన్ని లేపవలసినంత అవసరం ఆ ఊళ్ళో ఏమి ఉండదు. ఎందుకంటే వీళ్ళ తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ, వాళ్లే చక్కబెట్టేస్తారు. కాబట్టి ఎందుకు ఇబ్బంది వచ్చింది? ఇప్పుడు యూపాక్షుడు అనబడేటటువంటి వాడు చాలా జాగ్రత్తగా అంజలి ఘటించి మాట్లాడాడు. మనుష్యుని వలన మనకి తీరనటువంటి భయం ఏర్పడింది అన్నాడు. మనుషాన్నో భయం రాజన్ తుములం సంప్రమాధతే, మనకి మనుష్యుడి వలన పెద్ద ఆపద వచ్చింది, ఉలిక్కి పడ్డాడు. సీతాపహరణ కారణంగా చాలా కోపాన్ని పొందినటువంటి రామచంద్రమూర్తి వానర సైన్యంతో కలిసి లంకాపట్టణం మీద యుద్ధానికి వచ్చారు. ఒక వానరుడైనటువంటి హనుమ లంకాపట్టణం ప్రవేశం చేసి లంకనంతటినీ కాల్చి కొన్ని వేల మంది యోధుల్ని సంహరించి రావణుని యొక్క కుమారుడైన అక్షకుమారుణ్ణి కూడా సంహరించాడు. నేడు మీ అన్నయ్య అయినటువంటి రావణాసురుడు రామచంద్రమూర్తి చేతిలో ఓడిపోయి పరాభవాన్ని పొంది అంతఃపురంలో కుమిలిపోతూ కూర్చునున్నాడు. కాబట్టి నిన్ను లేపి తీసుకురమ్మని అడిగారు. కాబట్టి నువ్వు బయలుదేరి మీ అన్నగారి దర్శనానికి వస్తే బాగుంటుంది. అంటే ఆయన అన్నాడు, ఎందుకు యుద్ధభూమికి వెళ్ళిపోతానన్నాడు. రామలక్ష్మణుల్ని తెగటార్చేస్తాను, ప్రతివాడికి ఇదో తేలిక, వెళ్ళిపోతానన్నాడు. అంటే వాళ్ళన్నారు, కాదు, నువ్వు మీ అన్నగారిని చూసి ఆయన మాటలు విని పెడితేనే బాగుంటుంది. కాబట్టి నువ్వు లంకాపట్టణంలో ఉన్న అంతఃపురానికి, రావణాంతఃపురానికి రావలసింది. ఆయన లేచి స్నానం చేశాడు. స్నానం చేసి వస్త్రములు కట్టుకునేటప్పటికి ఆయనకి దాహం వేసింది. అంటే ఈశ్వరుడి విషయంలో మనం ఇది పాటిస్తుంటాం, ఈశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు ఎక్కువ ఆకలిస్తుంది. అభిషేకం చేశారనుకోండి, మీరు ఈశ్వరుడికి వెయ్యదు అని మీరు అనుకోకండి. ధ్రువమూర్తికి అభిషేకం చేస్తే ప్రతిష్ట చేయబడినటువంటి మూర్తిని మీరు సరిగ్గా నివేదనలు పెట్టలేదనుకోండి, అవి ఆకలి పొందుతాయి. కాబట్టి దేవాలయ నిర్వహణ సరిగ్గా లేకపోతే ఎవరు నిర్వహిస్తున్నారో వాళ్ళు ఈశ్వరుడి యొక్క ఆగ్రహానికి గురవుతారు. అందుకని దేవతలు అభిషేకాన్ని పొందితే ఆకలి బాగా వేస్తుంది అని కొంచెం రాసి గట్టిగా ఉంచి అభిషేకానంతర నివేదన చేస్తారు. అభిషేకం చేస్తే దాహం కూడా వేస్తుంది అని స్నానానంతరం శుద్ధాచీవనీయం సమర్పయామి అని ఒక మంత్రం. అందుకే షోడశోపచారాల్లో స్నానం చేస్తే కొద్దిగా నీళ్లు తాగండి అంటాం. ఎందుకంటే స్నానం చేసిన తర్వాత కూడా బడలిక పొందుతుంది శరీరం, దానివల్ల కొద్దిగా నీటిని పుచ్చుకుంటుంది అని. అలా ఇప్పుడు ఆయన స్నానం చెయ్యగానే ఆయనకి దాహం వేసింది. ఆయన దాహం వేస్తే ఏదో కొద్దిగా మంచినీళ్ళు తాగి రావణాసురుణ్ణి కలుసుకోవాలి. ఆయన కొద్దిగా దాహం తీరడము అంటే 2000 కడవల మద్యం తాగాడు. కొద్దిగా అంటే ఒక గ్లాసుడు ఓ 2 గుటకల మంచినీళ్ళు తాగి ఎక్కడికన్నా బయలుదేరుతుంటాను చూసారా, గొంతు తడారిపోకూడదు అనుకుంటే ఒక 2 గుటకలు తాగి బయలుదేరుతారు. అలా ఒక 2000 మద్యపు కడవలను స్వీకరించాడు. స్వీకరించి రావణాంతఃపురానికి వెళ్ళడం కోసమని చక్కగా ఆయన్ని తీసుకెళ్లే వాహనాలు ఏమి ఉంటాయండి, కష్టం కదా. బహుశా రావణాసురుడికి ఎందుకో ఆలోచన కూడా రాలేదులా ఉంది అలా తయారు చేద్దామని. ఆయన లంకాపట్టణ రాజవీధుల్లో నడిచి వెడుతున్నాడు. వెడుతుంటే లంకా ప్రాకారము బయట వానరులు ఉన్నారు, వాళ్ళకి కనపడ్డాడు. ఈయన కనపడగానే వాళ్ళు పారిపోవడం మొదలెట్టాడు. ఎందుకని అంటే అసలు ఇది అంతఃప్రాణి ఉంటే అది వస్తుందా యుద్ధానికని అడిగారు. అడిగితే మరి అక్కడ లేచిందంటే వస్తుంది, లంకలో లేచిందంటే ఇక్కడికి వస్తుందిగా వానరుల మీదకి అనగానే అసలు దాంతో మనకి యుద్ధం ఏమిటని వాళ్ళు పారిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు రామచంద్రమూర్తి కూడా ఆశ్చర్యపోయారు, నేను ఇంత పూర్వం ఎప్పుడూ ఇటువంటి ప్రాణిని కానీ ఇంత పెద్ద శరీరం ఉన్న రాక్షసుణ్ణి కానీ నేను చూడలేదు, విభీషణ అసలు ఎవరైనా అని అడిగారు. అడిగితే అస్య ప్రమాణాత్ సదృశో రాక్షసో న్యోన విద్యతే, ఈయన మా అన్నగారైనటువంటి రావణాసురుని యొక్క తమ్ముడు, నాకు అన్నగారు, మధ్యలో పుట్టినటువంటి వాడు, కుంభకర్ణుడనేటటువంటి పేరు కలిగినటువంటి వాడు, విశ్వసో బ్రహ్మ యొక్క కుమారుడు. ఈయన అస్య ప్రమాణాత్ సదృశో రాక్షసోన్యున విద్యతే, రాక్షస జాతి మొత్తంలో ఇంత పెద్ద శరీరం ఉన్న రాక్షసుడు ఇప్పటి వరకు లేడు. అంత పెద్ద రాక్షసుడు శూలపాణిం విరూపాక్షం కుంభకర్ణ

మహాబలం. ఈయన కొన్ని బారువుల పొడుగుండేటటువంటి ఒక పెద్ద శూలాన్ని పట్టుకుంటాడు. అది కాల్చినటువంటి నల్ల ఇనుముతో తయారు చేయబడిన శూలం. ఆ శూలం, ఆ శూలానికి బంగారపు పూత పూయించాడు రావణాసురుడు. ఏదో విగ్రహాలకి వాటికి బంగారపు పూత పూస్తుంటారే గోపురాలకి, అలా ఆయన పట్టుకునే శూలానికి బంగారు పూత పూయించాడు. ఆ శూలం పట్టుకుని యుద్ధం చేస్తూ ఉంటాడు. లోకంలో సాధారణంగా రామ ప్రకృత్యా హేష తేజస్వి కుంభకర్ణో మహాబల అన్యేషాం రాక్షసేంద్రేణాం వరదాన కృతం బలం. రాక్షస జాతిలో ఎలా ఉంటుందంటే రాక్షసులకి సహజంగా ఉండేటటువంటి బలం కన్నా వాళ్ళు తపస్సు చేసి దేవతానుగ్రహంగా పొందేటటువంటి బలం చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వాళ్ళు విశేష బలంతో ఉంటారు. కానీ కుంభకర్ణుడి యొక్క గొప్పతనం ఏమిటంటే అతనిది దేవతానుగ్రహం చేత వచ్చినటువంటి బలం కాదు. దేవతలు ఆ బలం కనపడకుండా ఆయన్ని నిద్రపుచ్చారు. నిజంగా ఆయన్ని వదిలేశారనుకోండి, మీరు ఆయన్ని వదిలేస్తే మీరు ఆయన్ని పట్టుకోలేరు. ఎందుకో తెలుసా అండి, ఆయన ఇంకా తినేస్తాడు. 6 నెలలు పడుకోలేదనుకోండి, పడుకోకపోతే ఇంకా తినేస్తాడు. ఇంకా తినేస్తే ఇంకా పెరిగిపోతాడు, ఇంకా పడుకుంటాడు. అదే పనిగా తిని పడుకుని చేస్తే ఇంకా ఎంత పెరిగిపోతాడు. కాబట్టి అతని బలం దేవతానుగ్రహంగా వచ్చింది కాదు, పుట్టుకతో వచ్చింది. అన్యేషాం రాక్షసేంద్రేణాం వరదాన కృతం బలం. ఇతరమైనటువంటి రాక్షసుల యొక్క బలం ఇలా పుట్టుకతో వచ్చిన బలం కాదు, వాళ్ళకి దేవతల యొక్క అనుగ్రహంగా వచ్చినటువంటి బలం. ఏతేన జాతమాత్రేణ క్షుధార్తేన మహాత్మన భక్షితాని సహస్రాణి సత్వానాం సుబహూన్యపి. ఆయన ఆకలి కూడా అలాగే ఉంటుంది రామ. ఆయనకి చాలా ఆకలి వేస్తే ఎన్ని ప్రాణులను ఆయన తింటాడు అన్నది లెక్క కట్టడం చాలా కష్టం. సాధారణంగా లోకంలో ఇంకా నాకు చాలండి అని తృప్తితో అనేది ఏది అంటే ఒక్క అన్నం విషయంలో. మీరు ఎన్నిచ్చినా నాకు ఇంకా చాలండి అని మనిషి అంటాడు అని ఊహించడం చాలా కష్టం. ఒక్క భోజనం అయితే మాత్రం ఏదో ఒక స్థితిలో అమ్మ కడుపు నిండిపోయింది ఇంకొద్దండి అంటాడు. ఆ మాట లేని ప్రాణి ఎవరైనా ఉంటే లోకంలో కుంభకర్ణుడు ఒకడే. కాబట్టి ఎంత తింటాడు అన్నది చెప్పడం కుదరదు రామ. ఈయన ఒకనొకప్పుడు దేవతలతో యుద్ధం జరుగుతున్నప్పుడు మా అన్నయ్య పనుకున్న యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెడితే పాపం ఆ ఇంద్రుడు ఏదో పెద్ద ప్రాణి అనుకుని తన వజ్రాయుధం పెట్టి గుండెల మీద కొట్టాడు. ఈయన ఒకసారి ఇలా గోక్కుని వేరే ఆయుధం ఏం పట్టుకురాకుండా వెళ్ళాడు. ఆ ఐరావతం యొక్క దంతం ఒకటి పీకేశాడు. పీకేసి ఆ దంతం పెట్టి ఇంద్రుడిని గుండెల మీద కొట్టాడు. ఇంక కొత్తగా ఆయుధం ఏం తెచ్చుకోడు, అది పెట్టే కొట్టాడు. కొట్ట ఇంద్రుడు అదిరిపోయాడు. ఆ దెబ్బకి అదిరిపోయి దేవతలందరితో కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. అసలు ఈ ప్రాణి ఏమిటి, దీని స్థితి ఏమిటి అని వాళ్ళు అన్నారు. ఏవం ప్రజా యది త్వేష భక్షయిష్యతి నిత్యశః అచిరేణైవ కాలేన శూన్యో లోకో భవిష్యతి. ఓ బ్రహ్మ, మీరు సృష్టి చేస్తుంటారు, మీరు ఎంత వేగంగా సృష్టి చేసినా ఈ కుంభకర్ణుడనేటటువంటి వాడు లోకంలో తిరగడం మొదలు పెడితే మీరు ఇలా సృష్టి చేసి ఇలా వదలగానే వీడు తింటుంటాడు. ఒక్కొక్కటి చూడండి, పెసరట్టు తినడం మీద ఉత్సాహం ఉండదు, అప్పుడే వేసిన పెసరట్టు తింటాడు. ఒక్కొక్కటి స్థితి ఎలా ఉంటుందంటే ఏమో అది మంచిదో చెడో నేను చెప్పను, అలా నాకేం ఉత్సాహం లేదు. కానీ నేను వచ్చే లోపల వేసేయద్దని చెప్తాడు. 9 అయినా పాపం ఆవిడ అలా కూర్చోవాలి, కూర్చుని అది ఎండవనివ్వండి, కొండవనివ్వండి, ఏమవనివ్వండి, అప్పుడు కూర్చుని ఒక్కొక్క వంటింట్లోకి ఏదో 9వ 10వ ఎప్పటికి ఎండ లోపల కొట్టేస్తుంటుంది. ఆ తూర్పు సాధారణంగా ఆగ్నేయంలో కదండి వంటశాలలు ఉంటాయి, అప్పుడు తూర్పు నుంచి ఎండ పడుతుంది వేసవి కాలంలో. ఈయన ఏమంటాడంటే నేను 10 ఇంటికి తింటాను అప్పుడు ఎద్దు అని వేడిగా పెసరట్లు అంటాడు. పెసరట్టు అంటే అది వేసేసి వెళ్ళిపోయేది కాదు, అక్కడే నిలబడాలి, అయితే మాడిపోతుంది. మాడిపోతే ఆయన కోప్పడతాడు. ఆయన ఏం చేస్తారంటే హాల్లో కూర్చుంటాడు టేబుల్ మీద. ఈవిడేం చేయాలంటే వంటింట్లో నించోవాలి. దిక్కుమాలిన పెసరట్టు కాలద్దు, సిమ్లో పెట్టాలి, హైలో పెట్టడానికి ఉండదు, పెట్టి ఈవిడ అలా నిలబడాలి. ఈయన ఒక వేడి పెసరట్టు అక్కడ పెడితే అది తినే లోపల ఇంకో పెసరట్టు వేసేయాలి, అది చల్లారితే ఆయనకు కోపం. అంటే సరే, దాని గురించి ఇంక అంతకన్నా ఇంతకన్నా. కాబట్టి దేవతలు అన్నారు బ్రహ్మగారితోటి, నీవు సృష్టి చేసిన ప్రాణులు ఈ లోకంలో ఏం ఉండవు, ఇంకా ఖాళీగా ఉంటుంది. నువ్వు ఎవరి కోసం సృష్టి చేయాలో తెలుసా, ఆయన తినడానికి సృష్టించాలి.

ఆఖరికి ఒకనకొకప్పుడు ఆకలేసి అంత ఆలస్యం ఏమిటో నిన్నే పడేసుకుంటాడు నోట్లో. కాబట్టి అచిరేణైవ కాలేన శూన్యో లోకో భవిష్యతి, లోకమేమి ఉండదు, ఖాళీ అయిపోతుంది. అంటే చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు ఆశ్చర్యంతో గడ్డం కింద చెయ్యెట్టుకుని అన్నాడు, అసలు ఆ విశ్రవసో బ్రహ్మ ఇలాంటి పిల్లాన్ని ఎలా కన్నాడు అన్నాడు. అని లోకోద్ధరణ కొరకు ఆయన అన్నాడు, తస్మాత్వమధ్య ప్రభృతి మృతకల్ప శీష్యసే, వీడు చచ్చిపోయిన వాళ్ళ ఇవాళ నుంచి పడుకుని నిద్రపోతాడు, బతికుంటాడు కానీ పడుకుని ఉంటాడు, నిద్రపోతాడన్నాడు. అంటే వెంటనే పడుకున్నాడు, బ్రహ్మగారి వాక్కు కదండి, నిద్రపోవడం మొదలెట్టాడు. ఇప్పుడు ఇక తినేడు కదా, గొడవలేదు. ఈశ్వరుడు కొంత నిద్ర ఇవ్వడం ఒక రకంగా అదృష్టం, లేకపోతే ఏమీ తోచలేదని వేయించిన శనగపప్పు తినేస్తుంటారు కొంతమంది, అది ఆ తినడానికి అర్థమే ఉండదు, ఏదైనా తినేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈయన నిద్రపోతాడు అన్నారు, అంటే ఆయన నిద్రపోయాడు. ఇప్పుడు బాధ ఎవరికి కలిగిందంటే రావణాసురుడికి కలిగింది, అదో విచిత్రమైనటువంటి బంధుప్రీతి అయింది. ఇప్పుడు ఆయన అకస్మాత్తుగా లేచి బ్రహ్మగారి దగ్గరికి వచ్చాడు, పులస్త్య వంశంలో పుట్టాడు, నీ వంశంలో బంగారు చెట్టు పెంచినట్టు పెంచావు నువ్వే, ఇంత చక్కటి పిల్లాడు, ఎంత చక్కటి పిల్లాడు, ఇలాంటి వాడు ఉన్నాడేమిటి లోకంలో, ఎంత ముద్దు ముద్దుగా తింటాడు, ఎంత బొద్దుగా ఉంటాడు, అలాంటి పిల్లాన్ని నిద్రపుచ్చేస్తావా, వాడు గుణగుణ తిరుగుతూ ఆడుకుంటూ తింటూ తిరుగుతుంటే ఎంత బాగుంటుంది, వాడిని అలా చెప్పించావేమిటి, ఇంకొక మాట చెప్పన్నాడు. అంటే ఆయన అన్నాడు, 6 నెలలు తింటాడు, 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలకి 1 రోజు లేస్తాడు, ఆ రోజున వీడు తినడానికి నేను చేసిన సృష్టిలో చాలా సరిపోతుందన్నాడు. అది కూడా కణకణలాడిపోతున్న ఆకలితో అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా తినేస్తాడు. అగ్నిహోత్రంలో ఏర్పడేస్తున్నా కాలిపోతుంది, దాన్ని ఏం పచనం చేయడం ఏమి ఉండదు ఆయనకి, ఇంకా అంత టైం ఏమి ఇవ్వడం. కాబట్టి 6 నెలలకి లేస్తుంటాడు, లేచి 1 రోజు ఉంటూ ఉంటాడు, ఉండి తింటూ ఉంటాడు. కాబట్టి నేను ఆ ఒక్క ఉపశాంతి వాక్కు ఇస్తాను. అంటే అప్పటి నుంచి ఆయన 6 నెలలు నిద్రపోవడం, లేస్తూ ఉండడం అన్నది అలవాటుగా మారిపోయింది. అటువంటి వాడు చాలా భయంకరమైనటువంటి యుద్ధం చేస్తాడు. కుంభకర్ణుడు యుద్ధానికి వస్తే అసలు ఆ ప్రాణిని చూసి యుద్ధభూమిలో నిలబడడం ఎవరికైనా చాలా కష్టం. అంటే రామచంద్రమూర్తి ఆశ్చర్యపోయే లోపలే చాలామంది వానరులు సేతువు దాకా వెళ్ళిపోయారు. అసలు అది యుద్ధానికి వచ్చిన తర్వాత ఇంకా బతిక దాంతో యుద్ధం ఏమిటి అని వాళ్ళు వెళ్ళిపోతే విభీషణుడు అన్నాడు, అది ప్రాణి అని, అది కదిలి వచ్చి తింటుందని, అది బతికున్నటువంటి ఒక జీవి అని వానరులకు చెప్పకండి, చెబితే వాళ్ళు భయపడిపోతారు. వాళ్ళు కాదు, ఎవరూ నిలబడరు యుద్ధభూమిలో. కాబట్టి ఒక యంత్రం ఒకటి తిరుగుతూ ఉంటుంది లంకాపట్టణంలో, ఒక పెద్ద యంత్రాన్ని నడుపుతారు అప్పుడప్పుడు, అది యంత్రం, అది లంకలో తిరుగుతోంది అని చెప్పండి. ఆ యంత్రం బయటకు వస్తుంది, వచ్చినప్పుడు మనందరం చెట్లు విసరాలి, శిఖరాలు విసరాలి, ఆ యంత్రం పడిపోతుందని చెప్దాం, చెప్తే తినదు కదా అనుకుంటారు. కాబట్టి ఏదో విసురుతారు చెట్లు కొమ్మలు. ఆ తర్వాత చూద్దాం వాడి సంగతి, రామచంద్రమూర్తి ఉన్నారు కదా, అది వాళ్ళ ధైర్యం. అందుకని ఉచ్యంతాం వనరా సర్వే యంత్రమే తత్ సముచ్చితం ఇది విజ్ఞాయ హరయో భవిష్యంతీహ నిర్భయా. మనం యంత్రము అని చెప్తే నిర్భయంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సరే, వానర సైన్యాన్నంతటినీ మళ్ళీ పిలిచారు, మీరు భయపడద్దు, అది యంత్రం అన్నారు, అలా పారిపోకూడదన్నారు, భీరువులుగా బతకూడదన్నారు, మళ్ళీ వానర సైన్యం అంతా వచ్చారు, అంత పెద్ద యంత్రం బయటికి వస్తే మనం విసరాలి కదా అని పర్వత శిఖరాలు పెళ్లగించారు, తీసుకొచ్చారు, సిద్ధంగా పట్టుకున్నారు, పెద్ద పెద్ద శిలలు పట్టుకున్నారు, చెట్లు పట్టుకున్నారు, అది బయటికి వస్తుంది, బయటికి వచ్చినప్పుడు మనందరం దాన్ని పడగొట్టాలని ఎంతో ఉత్సుకతతో నిలబడి ఉన్నారు. ఆ సమయంలో కుంభకర్ణుడు రావణ దర్శనం కోసమని రావణాంతఃపురంలోకి వెళ్ళాడు. ఆయన పెద్ద ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. పాపం మర్యాద మాత్రం పాటిస్తాడు. ఏ విషయంలోనైనా ఒక్కటి, కుంభకర్ణుడు ఒక్కొక్కసారి ధర్మం గురించి మాట్లాడతాడు. బొత్తిగా అలా నిద్రపోయి అలా లేచాడు కాబట్టి ఆయనకి ఏమీ తెలియదు అనుకోవడానికి లేదు. అంత మరీ బొత్తిగా అజ్ఞానిగా ఉంటాడా అంటే ధర్మాన్ని మాట్లాడుతుంటాడు. ఆయన అన్నగారి పాదములకు వంగి నమస్కరించాడు, నమస్కరించి కూర్చున్నాడు. కూర్చుంటే చాలా పెద్ద ఆపదొచ్చింది కాబట్టి నువ్వు నాకు సహాయం చెయ్యాలి, రామలక్ష్మణుల్ని నిర్జించాలి అని రావణుడు అడిగాడు. ఓ పెద్ద నవ్వు నవ్వాడు. నవ్వి రావణుడితో అన్నాడు, దృష్టో దోషో హియో స్మాభి పురా మంత్ర వినిర్ణయే హితేశ్వనభిరక్తేన సోయం అసాదిత్యస్త్వయా. నీకు

0: ఇతపూర్వమే
1: తమ్ముడు చెప్పాడు,
0: మంత్రులు చెప్పారు. అసలు మంత్రుల్ని సంప్రదించకుండా సీతమ్మని తీసుకురావడమే పెద్ద నేరం. సీతమ్మని మంత్రుల్ని సంప్రదించకుండా తీసుకొచ్చావు, తీసుకొచ్చిన తర్వాత యుద్ధం వచ్చింది. ఇప్పటికైనా మంత్రులందరూ ఏం చెప్పారో అది చెయ్యడం న్యాయం, అది చెయ్యలేదు. కాబట్టి ఇప్పుడు ఈ ఫలితం ఎందుకు వచ్చింది? నువ్వు చేసుకున్న పనికే వచ్చింది. కాబట్టి నువ్వు చేసిన పనికి వచ్చిన ఫలితాన్ని నువ్వు అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి రామలక్ష్మణుల చేతిలో లంక, నువ్వు, నేను అందరం కూడా బాధపడవలసి ఉంటుంది. దేశకాల విహీనాన్ని కర్మాణి విపరీతవత్ క్రియమాణాన్ని దుష్యంతి హవీంష్య ప్రయతేష్వ. ఒక యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞంలో పైకి లేస్తున్నటువంటి అగ్నిహోత్రమనందు హవిస్సు సమర్పణం చేసేటప్పుడు దాన్ని కూడా శాస్త్రాన్ని అనుసరించి సమర్పణం చెయ్యాలి. ఆ అధికారం ఉన్నవారు సమర్పణం చెయ్యాలి, లేకపోతే శాస్త్రరహితంగా అగ్నిహోత్రంలో వేసినటువంటి హవిస్సు ఎలా నశించిపోతుందో, దేవతలు ఎలా స్వీకరించారో. అలా దేశము కాలము ఈ రెండిటినీ పట్టించుకోకుండా ఎప్పుడూ జ్ఞాపక పౌరుషము ప్రతాపము ఉన్నాయనుకున్నవాడు చేసే పనులు ఇలాగే కట్టి కుడుపుతాయన్నాడు. చాలా గొప్ప మాట కదండి. ఎప్పుడూ నేనింతవాణ్ణి అనుకోవడమే తప్ప కొండ అద్దమందు కొంచెమై ఉండదా అన్న మాట ఆలోచించడం చేత కాలేదనుకోండి, చాలా కష్టంగా ఉంటుంది జీవితం, చాలా ఇబ్బందిగా ఉంటుంది. దేశకాలములను పట్టించుకోవడం నీకు చేత కాలేదు, కాబట్టి ఇటువంటి విపరీత పరిస్థితిని ఎదుర్కొంటున్నావు. త్రిషు చైతేషు శ్రేష్టం శ్రుత్వా తన్నావబుధ్యతే రాజావా రాజమాత్రోవా వ్యర్థం తస్య బహుశ్రుతం. ఎన్ని వినడం అన్న విషయాన్ని పక్కన పెట్టన్నయ్యా, నువ్వు చాలా విన్నావు, వేదం నేర్చుకున్నావు. ఎన్ని విన్నావు అన్నది ప్రధానం కాదు, విన్న దాంట్లో పురుషార్థముల యందు మూడిటిని నువ్వు ఎలా వాడుకుంటుంటావు అన్నది చాలా ప్రధానం. పురుషార్థములలో మూడని ఎందుకన్నాడంటే, మూడు పురుషార్థములను సక్రమంగా వినియోగిస్తే నాలుగవ పురుషార్థమైన మోక్షము చేకూరుతుంది. ఇందులో అన్నయ్య కామమును ధర్మంతో ముడివేసి అనుభవించాలి, అర్థమును ధర్మంతో ముడివేసి అనుభవించాలి. ఒకవేళ ధర్మమునకు అర్ధకామములకు మధ్య తారతమ్యంలో దేనికి ఎక్కువ స్థానాన్ని మనం ఇవ్వాలి అని అనుమానం వస్తే ధర్మానికే పెద్దపీట వేయాలి. కాబట్టి ధర్మముతో ముడివెయ్యని అర్థం, ధర్మంతో ముడివెయ్యని కామం, ఈ రెండు చాలా చాలా ప్రమాదాన్ని తీసుకొస్తాయి. అర్థము ధర్మంతో ముడిపడిపోతే రక్షిస్తుంది, కామము ధర్మంతో ముడిపడిపోతే రక్షణే ఇస్తుంది. అవి రెండు దోషభూయిష్టాలు కావు, కానీ నీ కామము ధర్మముతో ముడిపడలేదు, ఇదే నీకు ఉపద్రవాన్ని తీసుకొస్తాను. నీ అందు అనురక్త కాని స్త్రీని తీసుకొచ్చావు, కామమునకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ధర్మమునకి ఇవ్వలేదు. నీతో యుద్ధానికి వచ్చిన ఆయన అర్ధకామములను పక్కన పెట్టి ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చినవాడు.

0: विष्णु FM 90.4
1: వరిలో ఆకుముడత పురుగును అదుపు చేయడం. ఆసియా ఖండంలో వరి ఒక ముఖ్యమైన ఆహార పంట. ఈ పంట మీద అనేక రకాల పురుగులు, తెగుళ్లు దాడి చేసి ఆహారం ఆదాయాలను నష్టపరుస్తూ ఉంటాయి. వేర్వేరు పంట దశల్లో దాడి చేసే ఆకుముడత పురుగు చాలా ప్రమాదకరమైన కీటకం. వీటి దాడిని రైతు త్వరగా గుర్తించకపోతే పంటలో చాలా భాగం నాశనం కావచ్చు.
2: ఎదిగే సీజన్ మొదట్లో అయితే పంట తీరుకోగలదు, కానీ పక్వానికి వస్తున్న దశలో దాడి జరిగి తగిన చర్యలు తీసుకోకపోతే దాదాపు సగం పంట పాడైపోతుంది.
1: ఎదిగిన ఆకుముడత పురుగు రెక్కల మధ్యలో వంకర గీతలుండే ఒక గోధుమ రంగు చిమ్మట. ఆడ చిమ్మట వరి ఆకు వెన్ను మీద కోలగా ఉండే గుడ్లు పెడుతుంది. ఆకుముడత పురుగు గుడ్లు కంటికి కనిపించినంత చిన్నవి. వాటిని చూడాలంటే మీకు భూతద్దం కావాలి. గుడ్ల నుంచి లార్వా, గొంగలి పురుగులు బయటికి వస్తాయి. అవి చిన్నగా ఉన్నప్పటి నుంచే ఆకు బయటి భాగాన్ని గీరి తినడం మొదలు పెడతాయి. ఎదిగిన గొంగలి పురుగులు ఆకుని మడత పెట్టి లోపల ఉంటూ ఆకుని తినేస్తాయి.
2: గొంగలి పురుగుని చూడడం తేలికే. అవి ఆకుని మడత పెట్టి ఆకుపచ్చని టిష్యూని గీరి తింటాయి. ఆకు మడత విప్పితే లోపల గొంగలి పురుగు కనిపిస్తుంది. ఈ పురుగులు రాత్రిళ్లు చురుగ్గా, పగటిపూట బద్ధకంగా ఉంటాయి. ఇవి మడతపడిన ఆకు లోపలే ఉంటాయి.
1: ఆకుముడత పురుగులకి నీడ కావాలి, కాబట్టి నీడ ఉన్న చోట అవి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. దక్షిణ భారతదేశంలో తమిళనాడుకు చెందిన కొందరు రైతులు ఆకుముడత పురుగుని తాము ఎలా అదుపు చేస్తున్నారో చెప్తున్నారు. అది ఇప్పుడు విందాం.
2: మేము ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను కలిసి మా పొలంలో సమస్యలని చెప్పాం. ప్రతిఘటించే 3 రకాల వరి వంగడాలున్నాయని, ఆకుముడత పురుగు వల్ల వచ్చే నష్టాన్ని అరికట్టాలంటే ఆ వంగడాలని పెంచమని వాళ్ళు మాకు చెప్పారు.
1: ఎండ తగిలేలాగా మొక్కలని 20x20 సెంటీమీటర్ల ఎడంలో నాటాలి. ఎండవేడి ఆకుముడత పురుగుల్ని చంపేస్తుంది. ఆకుముడత పురుగుల్ని తగ్గించాలంటే జైవిక ఎరువులని మాత్రమే వాడడం చాలా ముఖ్యం. నత్రజని ఎరువుల వల్ల పురుగులు పెరుగుతాయి.
2: పంట బాగా పండాలని నత్రజని ఎరువుని ఎక్కువగా వాడేవాళ్ళం, కానీ దానివల్ల ఆకుముడత పురుగులు ఎక్కువైపోయాయి. వాటిని చంపాలని రసాయనిక కీటకనాశులను వాడితే వాటి వల్ల మా పొలంలో మేలు చేసే పురుగులు కూడా చనిపోయాయి. నేను సేంద్రియ వరి సాగుని మొదలుపెట్టాను. ఇప్పుడు కేవలం దిబ్బ ఎరువు, కాంపోస్ట్లనే వాడుతున్నాను. వాటి వల్ల మేలు చేసే పురుగులు క్రమంగా పెరగడం, ఆకుముడత పురుగులు తగ్గడాన్ని చూస్తున్నాను. వరి పంటని సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం నా ఆదాయాన్ని పెంచుతుంది.
1: లైట్ ట్రాప్లని వాడితే ఎదిగిన చిమ్మటలని ఆకర్షించి అవి గుడ్లు పెట్టకుండా అరికట్టడానికి వీలవుతుంది. 2 ప్లాస్టిక్ గరాటాలతో మీరే ఒక లైట్ ట్రాప్ని తయారు చేయవచ్చు. ఒక గరాటాని బల్బు మీద బోర్లించి కింద మరో గరాటాని

0: అమర్చి చిమ్మటలని పట్టుకోవచ్చు. గరాటాల వెడల్పాటి పైభాగంలో కొన్ని బెజ్జాలు పొడిచి వాటిని ఒకదానికొకటి వైరుతో కట్టాలి. లైటు వెలుగుకి చిమ్మటలు ఆకర్షితమయ్యేలా రెండు గరాటాలకి మధ్య కనీసం 2 సెంటీమీటర్ల ఎడం ఉండాలి. ఎక్కువ వెలుగు కోసం ఒక 100 వాట్ బల్బుని వాడాలి. కింది గరాటాకి 2.5 సెంటీమీటర్ల వ్యాసమున్న పైపుని తగిలించాలి. చిమ్మటలు దాని గుండా కిందనున్న తొట్టిలోనికి పడిపోతాయి. లైట్ వెలుతురు చిమ్మటలని ఆకర్షిస్తుంది. వాటి పల్చటి రెక్కలు వేడెక్కిన బల్బుని తాకగానే కాలిపోగా చిమ్మటలు నీళ్ల తొట్టెలో పడి మునిగిపోతాయి. చిమ్మటలని ఇంకా తొందరగా చంపాలంటే నీళ్లలో కొద్దిగా కెరసినాయిల్ గాని డిటర్జెంట్ సబ్బు గాని కలపవచ్చు. లైట్ ట్రాప్ వరి మొక్కల పొడవు కన్నా పైకి ఉండేలా 1.5 మీటర్ ఎత్తులో ఒక స్తంభానికి కట్టాలి. నాట్లు వేసిన వెంటనే లైట్ ట్రాప్లని కడితే చిమ్మటలు కనిపించిన వెంటనే వాటిని చంపేయవచ్చు. 1/2 హెక్టార్కి ఒక లైట్ ట్రాప్ చొప్పున అమర్చాలి. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు దాన్ని వాడాలి. 9 గంటల తర్వాత నుంచి మేలు చేసే పురుగుల రాక మొదలవుతుంది. కాబట్టి అవి చనిపోకుండా లైట్ని ఆర్పేయాలి. కరెంట్ లేకపోతే కెరసినాయిల్ లాంతర్ని వాడవచ్చు. ఆకుముడత పురుగులను చంపడానికి లైట్ ట్రాప్లతో పాటు మేలు చేసే కీటకాలను కూడా వాడుకోవచ్చు. పరాన్న భక్కులైన చిన్న చిన్న కందిరీగలు ఆకుముడత పురుగుల గుడ్లలో గుడ్లు పెడతాయి. ఈ కందిరీగల్ని పారాసైటాయిడ్లు అంటారు. కందిరీగలు పెరుగుతూ ఆకుముడత పురుగులు గుడ్లను చంపి తినేస్తాయి. వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి గాని దగ్గర్లోని ప్లాంట్ ప్రొటెక్షన్ ఇన్స్టిట్యూట్ నుంచి గాని ప్రత్యేకమైన పారాసైటాయిడ్ కార్డులని కొనవచ్చు. ఎదిగిన చిమ్మటలు పొలంలో మొట్టమొదటిసారి కనబడగానే అవి గుడ్లు పెట్టడం మొదలైందని అర్థం చేసుకోవాలి. వెంటనే వరి పొలంలో కర్రలని పాతి వాటికి పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. 1/2 హెక్టార్కి 5 పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. కార్డుల మీద ఉండే గుడ్లలోంచి చిన్న చిన్న కందిరీగలు బయటకొచ్చిన వెంటనే ఆకుముడత పురుగులు గుడ్ల మీద దాడి మొదలు పెడతాయి. 20 రోజుల తర్వాత కార్డులని మార్చాలి. మరో 20 రోజుల తర్వాత మళ్ళీ మార్చాలి. అలా ఆకుముడత పురుగులు ఎదిగిన చిమ్మటలు పూర్తిగా నశించేంత వరకు మార్చాలి. కానీ ఆకుముడత పురుగుల్ని అదుపు చేయడానికి అతి తేలికైన మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి.
1: இந்த வயலில் இலை சுருட்டு புழுகெல்லாம் அதிகமாக இருந்துச்சு. அதை வந்து கட்டுப்படுத்துறதுக்கு நான்
2: ஊரி பலம்ல சாலா புருகுல்னு சூசாను. அப்படி பிட்டலு வாழடానికి வீலுகா டி ஷேப்ல உள்ள கர்ரని பொலంలో అక్కడక్కడ பார்த்தాను. హాని చేసే పురుగుల్ని పిట్టలు తినేసి వాటిని అదుపు చేశాయి. ఆకుముడత గొంగలి పురుగులని పిట్టలు చాలా ఇష్టంగా తింటాయి. ఇప్పుడు మా పంట చక్కగా ఉంది.
0: మడత పడిన ఆకుని తెరచి దాక్కని ఉన్న గొంగలి పురుగును చేత్తో నలిపి గాని తుమ్మమ్ములతో గుచ్చి గాని చంపేయవచ్చు. కోతల తర్వాత వరి దంట్లలోనూ కలుపు మొక్కల్లోనూ ఆకుముడత పురుగు బతుకుతుంది. దంట్లని కాల్చినంత మాత్రాన దాగున్న లార్వాలు చనిపోవు. కానీ ఆకుముడత పురుగులు లార్వాని తిని బతికే మంచి కీటకాలన్నీ చనిపోతాయి. కాబట్టి దంట్లని గడ్డిని ఎప్పుడూ కాల్చకూడదు. వరిగడ్డిని పశువుల పాకల్లో పరవడానికి దానాగాను ఇంకేదైనా రకంగాను వాడుకోవచ్చు. తర్వాతి పంటని మొదలుపెట్టే ముందు పొలంలో వరి మొక్కలు లేనప్పుడు చిమ్మటలు గట్ల మీది కలుపు గడ్డి మీదే గుడ్లు పెడతాయి. కాబట్టి ఆ గడ్డిని కత్తిరించి తొలగించాలి. తర్వాతి వరి పంటకి నాట్లు వేసే ముందు పశువులని కలుపు మొక్కలు మేయనివ్వాలి. పంట ఎదుగుతున్నప్పుడు కలుపు గడ్డిని తొలగించాలి. మనం నేర్చుకున్నవి మరోసారి చూద్దాం. ఆకుముడత పురుగు వరి పంటకి పట్టే పెద్ద తెగులు. ప్రతిఘటించే ఎదుర్కొనే వంగడాలు వేయాలి. వెలుగు పడేలా నాట్లని తగినంత ఎడంగా నాటాలి. జైవిక ఎరువులనే వాడాలి. నాట్లు వేసిన తర్వాత లైట్ ట్రాప్ల్ని అమర్చి ఎదిగిన చిమ్మటలను అరికట్టాలి. ఎదిగిన ఆకుముడత చిమ్మట మీ పొలంలో కనిపించిన వెంటనే పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. మీ పొలంలో పిట్టలు వాలడానికి కర్రలు పాతి పిట్టలని ఆకర్షించాలి. దాగున్న గొంగలి పురుగులని చేత్తోనూ చంపేయవచ్చు. పొలంలోనూ చుట్టుపక్కల ఎదిగే కలుపు గడ్డిని అదుపు చేయాలి. ఈ రకరకాల పద్ధతులని పాటిస్తే మరింత వరి దిగుబడి సాధించి ఎక్కువ ఆదాయాన్ని అందుకోవచ్చు.
3: పారాసిటాయిడ్ కందిరీగలని వదలటం, తుమ్ముళ్ళు లైట్ ట్రాప్లు, పిట్టలు వాలే కర్రలని పాతడం వంటి తేలికైన చర్యలు తీసుకుంటాం. ఆకుముడత పురుగుని అరికట్టడానికి ఇవి చాలా చౌకైన తేలికైన పద్ధతులు. మాకు చక్కటి దిగుబడి వచ్చింది.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. Thank you.

0: विष्णु एफएम 90.4।
1: హలో లిసనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే జాహ్నవి. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఎక్కువగా శరీరం అనుకు కండరాలు పట్టుకుపోవడం, చర్య ప్రతిచర్యలో జాప్యం చేసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా మన శరీరంలోని కదలికల్ని మన ఆధీనంలో ఉంటాయి. కానీ పార్కిన్సన్ అనే వ్యాధి ఖచ్చితంగా సంకల్పానుసారం చేసే పనులకు ఆటంకం ఏర్పడి అసంకల్పితమైన కదలికలకు అనివార్యమవుతుంది. మెదడు నుండి సంకేతాలను శరీర కండరాలకు పంపించే విధానంలో డోపమిన్ అనే రసాయనం ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ రసాయనం మెదడు మధ్య ప్రాంతంలో నుండి సబ్స్ట్రాంపియా నైగ్రా అనే భాగపు కణాలు క్షీణించినప్పుడు కానీ పతనమైనప్పుడు కానీ డోపమిన్ తక్కువ స్థాయిలో తయారు కాదు. దాంతో మెదడుకు కండరాలకు మధ్య సమన్వయం లోపిస్తుంది. పార్కిన్సన్ వ్యాధి ప్రారంభమైన తర్వాత పైన పేర్కొన్న లక్షణాలు గుర్తించగలిగే స్థాయికి చేరుకోవడం కొన్ని సంవత్సరాలు పడుతుంది. చేతి వేళ్లలోని బొటన వేళ్లలోని కదలికలు ప్రారంభమై క్రమంగా చేతుల పైభాగానికి, నాలుకకు, చివరిగా పాదాలకు వ్యాపిస్తుంది. ఏ పని చేయకుండా విశ్రాంతి తీసుకునేటప్పుడు ఈ వ్యాధి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీంట్లో క్రమంగా కండరాలు పట్టుకుపోతాయి. చివరకు ప్రకంపనలు తగ్గి కండరాలలో జడత్వం ఏర్పడి ఒకే సమయంలో 2 కండరాలు కదలికలు సాధ్యం కావు. శరీరాన్ని సులువుగా కదల్చలేరు. ఈ వ్యాధి యొక్క లక్షణాలు: ఏ పని చేయాలనుకున్నా ప్రారంభంలో ఆలస్యం చోటు చేసుకుంటుంది. చొక్కాకి గుండీలు పెట్టుకోవడం, బూట్లకు లేస్ కట్టుకోవడం వంటి పనులు చేయడం కూడా కష్టమవుతుంది. పడుకున్నప్పుడు ఒక ప్రక్క నుండి ఇంకో ప్రక్కకి తిరగలేరు. కూర్చున్న దగ్గర నుండి సులువుగా లేవలేరు. ముఖంలో హావభావాలు వ్యక్తం కాలేవు. అరుదుగా రెప్పలాడుతూ స్తబ్దంగా చూస్తుంటారు. గొంతులో కూడా మార్పు వస్తుంది. సన్నగా మాట వస్తుంది, స్పష్టత లోపిస్తుంది. పార్కిన్సన్ వ్యాధిలో ముఖ్యంగా డిప్రెషన్ ఉంటుంది. ఒక్కోసారి అసలు వ్యాధి కన్నా డిప్రెషన్కే చికిత్స చేయడం ప్రధానమవుతుంది. డిప్రెషన్ వలన నిద్రలేమి, కండరాలు బిగుసుకుపోవడం వంటి అంశాలు కూడా కారణమవుతాయి. ఈ వ్యాధిలో కొందరికి గొంతులోని కండరాలు పూర్తి స్థాయిలో పనిచేయక తీసుకున్న ఆహారం మింగుడపడడం చాలా కష్టమవుతుంది. దీంట్లో శరీరపు బరువు కూడా కోల్పోవడం జరుగుతుంది. మలబద్ధకం ఉంటుంది. శ్వాస ప్రక్రియకు సంబంధించిన కండరాలు బిగుసుకుపోవడం వలన ఆయాసం అధికం.

అవుతుంది. మూత్ర విసర్జన కష్టంగా ఉంటుంది. అయితే ఈ వ్యాధిలో పక్షవాతం మాదిరిగా కండరాల్లో పట్టు ఉంటుంది, కానీ బిగుసుకుపోవడం వలన సమస్యలు ఏర్పడతాయి. ఓకే లిసనర్స్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కని పాట వినేద్దాం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. మరి పార్కిన్సన్ వ్యాధికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎక్కువ సమయం నించొని ఉండకూడదు. ఒకవేళ నిలబడి ఉండాల్సిన పరిస్థితి ఉంటే పాదాలను ఒకదానికొకటి ఎడంగా చాచి నిలబడాలి. అవసరం అనుకుంటే చేతికర్రను ఉపయోగించాలి. నడిచేటప్పుడు పాదాలను జాగ్రత్తగా ఎత్తి నడవాలి. నడవబోయే ముందు తిన్నగా ముందుకు నడిచే బదులు పక్కలకు అడుగులు వేస్తూ నడవాలి. నడిచేటప్పుడు బరువులు పట్టుకోవడం, రబ్బరు చెప్పులు, బూట్లు వాడకూడదు. కుర్చీ మీద నుంచి లేచేటప్పుడు చేతి కండరాలను బదులుగా కాళ్ళు కండరాలను ఉపయోగించాలి. మంచం మీద నుండి లేచేటప్పుడు ముందుగా ఒక ప్రక్కకి లేచి కూర్చొని అర నిమిషం ఆగి నిలబడాలి. నిలబడ్డ తర్వాత అర నిమిషం ఆగి ముందుకు నడవాలి. మలబద్ధకం కలగకుండా పీచు పదార్థాలను ఎక్కువ తీసుకోవాలి. ఆహారాన్ని కొద్దిగా కొద్దిగా నమిలి మింగాలి. క్రమం తప్పకుండా ప్రతిరోజు వ్యాయామం చేయడం వలన కండరాలు చాలా వరకు ఆధీనంలో ఉంటాయి. రోజు వేడి నీళ్ళల్లోనే స్నానం చేయాలి. కాళ్ళు చేతులు చచ్చిపడిపోవడాన్ని పక్షవ్యాతం అంటారు. దీని వలన శారీరక అంగవైకల్యంతో జీవితాంతం గడపాల్సి వస్తుంది అనే మానసిక ఆవేదన చెందుతున్నవారు ఎంతోమంది. అయితే ఫిజియోథెరపీ వలన కొంతమేరకు ఉపశమనం కలుగుతుంది. నరాలకు సంబంధించిన వ్యాధి పక్షపాతం. శరీరపు ఆయా భాగాల్లో వ్యాధి తీవ్రతను బట్టి ఆయా భాగాల్లో ఏదో ఒకటి లేదా కొన్ని అవయవాలు వాటి విధులను నిర్వర్తించలేకపోతాయి. పక్షవాతాన్ని ప్రధానంగా 4 భాగాలుగా విభజించడం జరిగింది. శరీరంలో సగభాగం అంటే ఒక కాలు లేదా ఒక చెయ్యి పనిచేయకపోవడాన్ని హెమిప్లీసియా అంటారు. 2 కాళ్ళు లేదా 2 చేతులు పనిచేయకపోవడాన్ని క్వాడ్రిప్లీసియా అంటారు. 2 కాళ్ళు చచ్చుబడిపోవడాన్ని పారాప్లీజియా అని, ఒక చేయి లేదా ఒక కాలు మాత్రమే చచ్చుబడిపోవడాన్ని మోనోప్లీజియా అని అంటారు. పక్షవాతంలో ఇవే కాకుండా కొన్ని సందర్భాల్లో చేతి మణికట్టు వరకు పనిచేయకపోవడం, రిస్ట్ డ్రాప్, మూతి వంకరపోవడం, బెల్ పాల్సీ, కాలిలోని మడమ దగ్గర చచ్చుబడిపోవడం, ఫుట్ డ్రాప్ వంటివి కండరాలు, నరాల బలహీనతలని పేర్కొంటున్నారు. ఓకే లిసనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కని పాట అయితే వినేద్దాం.

0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಡಾಕ್ಟರ್ ಸಿವಿಆರ್ಎಸ್ ಗಜಪತಿರಾಜು ಸಾಗಿರಾಜು, ಪಿಡಿಸಿಸಿ ಸರ್ಜಿಕಲ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋ ಆಂಟ್ರಾಲಜಿಸ್ಟ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು, ಎಂಎಸ್ ಒಬಿಜಿ ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್,
1: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ ಎಂಡಿ ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್,
0: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನಾ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್, ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ ಎಂಡಿ ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್,
1: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ ಎಂಡಿ ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್, ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ ಎಂಎಸ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್, ಡಾಕ್ಟರ್ ಮಾಚವರಪು ಮಹೇಶ್ ಎಂಬಿಬಿಎಸ್ ಡಿಎನ್ಬಿ ಎಂಎಸ್ ನ್ಯೂರೋ ಸರ್ಜರಿ ಬ್ರೈನ್ ಅಂಡ್ ಸ್ಪೈನ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಎನ್ ಮಾಧುರಿ ಎಂಬಿಬಿಎಸ್ ಎಂಎಸ್ ಎಂಸಿಎಚ್ ಸರ್ಜಿಕಲ್ ಆಂಕಾಲಜಿ, ಎಫ್ಐ ಎಂಎಎಸ್ ಕ್ಯಾನ್ಸರ್ ಸರ್ಜನ್,
0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಜೆಪಿ ರೋಡ್, ಭೀಮವರಂ.
2: ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಆಯುಷ್ಮಾನ್ ಭವ. ಪಕ್ಷಪಾತಾನಿಕಿ ವಯಸ್ಸುತೋ ಸಂಬಂಧಂ ಲೇದು, ఏ వయసు వారైనా దీనికి గురి కావచ్చు. అందుకు అనేక కారణాలున్నాయి. నియంత్రణ లేని డయాబెటీస్, అధిక రక్తపోటు, స్థూలకాయం, అధిక కొవ్వు నిల్వలు, మెదడులో రక్తనాళాలు చిట్టడం, రక్తం గడ్డ కట్టుకుపోవడం, కంతలు ఏర్పడడం, ఇంకా ప్రమాదంలో వెన్నుముక్కకు దెబ్బ తగలడం మొదలైనవి ప్రధాన కారణాలు. అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ సందర్భంలోనైనా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. దీనివలన రక్తపోటు ఒక్కసారిగా ఎక్కువైపోయి గుండెపై అధిక భారం పడి మెదడుకు సరఫరా అయ్యే రక్త పరిమాణం తగ్గిపోతుంది. దీని కారణంగా మెదడు కొంతకాలం వరకు శరీర నియంత్రణాధికారాన్ని కోల్పోతుంది. దీని ఫలితంగా కళ్ళు తిరగడం, తలనొప్పి రావడం, కంటిచూపు మందగించడం, నాలుక తడబడడం, ఒంటికి చెమటలు పట్టడం వంటి లక్షణాలతో రోగి మతిస్థిమితాన్ని కోల్పోతారు. ఒక్కోసారి ఫిట్స్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఈ విధంగా వ్యాధి తీవ్రతను బట్టి రోగి తిరిగి చలన స్థితిలోకి వచ్చిన తర్వాత

అవస్థ, మాట పడిపోవడం లేదా కాలు చెయ్యి లేదా మూతి వంకర్లు పోవడం అనిపిస్తుంది. స్పర్శ కోల్పోవడం వంటి లక్షణాలతో పక్షపాతం ఆరంభమవుతుంది. పక్షపాతానికి తగిన సూచనలు ఏంటంటే, వ్యాధికి గురైన వారు భయపడకూడదు, ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. పక్షపాతానికి గురైన భాగాలు ఇక పనిచేయవని అనుకోకుండా ఎంతో కొంతవరకు తిరిగి ఉపయోగించేలా ప్రయత్నించాలి. వ్యాధిగ్రస్తమైన భాగాలను వాటి సాధారణ పొజిషన్లో ఉంచాలి. చేయి, కాలి, మూతి వంకరపోతున్నాయని బాధపడకుండా వాటిని మామూలు స్థానంలో ఉంచడానికి ప్రయత్నించాలి. పనిచేయని కాలిని, చేతిని తిరిగి ఆధీనంలో తెచ్చుకోవడానికి కృషి చేస్తుండాలి. శరీర భాగాలకు అధికంగా మసాజ్ చేయకూడదు. అధిక ఒత్తిడికి గురి చేసే వ్యాయామాలు చేయకూడదు. దీని వలన రక్తపోటు అధికమయ్యే అవకాశాలున్నాయి. ఫిజియోథెరపిస్ట్ సూచించిన వ్యాయామాలు మాత్రమే చేయాలి. వ్యాధి నుండి కోలుకోవడం అనేది 70% వరకు రోగి మీదనే ఆధారపడి ఉంటుందని గ్రహించాలి. దిగులు పడకూడదు. ఓకే లిసనర్స్, మరి ఈనాటి మన ఆయుష్మాన్ భవాలో కండరాలు నరాల సమస్యల గురించి అయితే తెలుసుకున్నాం కదూ. మరి తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవాలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే జాహ్నవి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 2377 96 23 7295.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

0: FM 90.4.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాలను తెలుసుకుందాం.

0: ప్రతిభాతి విద్యారత్నం మహాధనం.
1: జ్ఞానం పెన్నిధి వంటిది, అది జ్ఞాతులు వంచించి తీసుకోవడానికి వీలులేనిది. దొంగలు అపహరించ జాలింది. దానము చేసిన తరుగలేనిది, అది ఒక అనర్ఘరత్నం.

0: చతి కునపముతో నూయి తవ్వి మానవులు భూమి నుంచి మంచినీటిని పొందినట్లుగానే శిష్యుడు శుశ్రూష చేసి గురువు వద్ద నుంచి విద్యను పొందుతూ ఉన్నాడు కదా.
1: రూప యౌవన సంపన్న విశుద్ధ

0: రూప యవ్వన సంపన్నులైనను ఉత్తమ కొలుములో పుట్టినవారైనను విద్య లేనివారు శోభించరు. మోదక పువ్వులు ఎంత బాగా ఉన్నా వాసన లేకుండా ఉండటం వల్ల అవి నిష్ప్రయోజనం కావటలేదా?
1: What you wanna do?

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్, భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: మా శ్రోతలు వింటున్నారు సూక్తి సుధా కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు మనం మరికొన్ని సూక్తుల యొక్క భావాలను తెలుసుకుందాం.

0: ಪಿತಃ ನ ಗರ್ಭಚ್ಯುತಿ ಮಾತ್ರೇಣ ಪುತ್ರೋ ಭವತಿ ಪಂಡಿತಃ.
1: ಬಿಡ್ಡಲ್ಲು ಚದುವಿಂಚನೆ తల్లిదండ్రులు వారికి శత్రువులే, కని పారవేసినంత మాత్రం చేత ఏ పుత్రుడు పండితుడు అవ్వటం లేదు కదా.

0: सह साङ्गत्यं पण्डितै सह सङ्कथा पण्डितै सह मित्रत्वं कुष्वाणो नावसीदति.
1: పండితులతో సాంగత్యం, వారితో సంభాషణ, స్నేహము చేయువారికి ఎన్నటికిని చెరుపునందరు.
0: వస్త్రముఖ్య

అలంకారమున దుస్తులు ముఖ్యములు, భోజనమునకు ప్రీతియే ప్రధానం, స్త్రీలకు గుణము, బ్రాహ్మణునకు విద్య, ఇవన్నీ ముఖ్యమైనవి. శ్రోతలు ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని భావాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: विष्णु FM 90.4
1: विजय गैस्ट्रो एंट्रोलॉजी एंड लिवर हॉस्पिटल भीमवरम डॉक्टर विजयानंद कुमार वेकिराजु MD DM गैस्ट्रो एंट्रोलॉजी गारी आध्वर्यंलो అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.5 MHz పై ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హై స్కూల్ విద్యార్థుల కోసం గణిత పాఠం శాతములు పాఠం వింటారు.
1: హాయ్ మావయ్య, ఎప్పుడొచ్చారు?
2: మధ్యాహ్నం వచ్చాను రాము. ఏమ్మా ప్రియా, బాగున్నావా? ఏమిటి విశేషాలు? బాగా చదువుతున్నారా?
3: ఓ, బాగా చదువుతున్నావు అంకుల్. ఈరోజు మాకు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇచ్చారు, చూడండి.
2: అలాగే చూస్తాను, గాని ముందు మీరు స్నానం చేసి ఫ్రెష్ అయ్యండి.
3: అలాగే అంకుల్.
2: రండిరా పిల్లలు, ఏవి మీ ప్రోగ్రెస్ కార్డులు, తీసుకురండి.
3: ఇదిగో మావయ్య, నాకు లెక్కల్లో 100కు 100 మార్కులు వచ్చాయి.
2: వెరీ గుడ్. మరి రాము, నీకు?
1: నాకు 98 మార్కులు వచ్చాయి మావయ్య.
3: రాముకెప్పుడు లెక్కల్లో నాకన్నా తక్కువ మార్కులే వస్తాయి.
1: ఏమీ కాదు, మొన్న జరిగిన యూనిట్ పరీక్షల్లో నీతో సమానంగానే మార్కులు వచ్చాయి.
2: యూనిట్ పరీక్షలో ఎవరికన్నీ మార్కులు వచ్చాయి చెప్పు రాము.
1: నాకు

0: మార్కులకు 22 మార్కులు వచ్చాయి. ప్రియకేమో 30 మార్కులకు 27 మార్కులు వచ్చాయి.
1: మీ ఇద్దరికీ సమానంగా వచ్చాయని నువ్వు ఎలా చెప్పగలవు?
0: నాకు 25 మార్కుల కంటే 3 మార్కులు తక్కువగా వచ్చాయి. ప్రియకేమో 30 మార్కుల కంటే 3 మార్కులు తక్కువగా వచ్చాయి. కాబట్టి ఇద్దరికి సమానమేగా మావయ్యా.
1: మరి మార్కుల మొత్తం ఇద్దరివి వేరువేరుగా ఉన్నాయి కదా, అందుచేత వాటిని అలా పోల్చకూడదు.
0: మరి ఎలా పోల్చాలో చెప్పు మావయ్యా.
1: రెండు లేదా అంతకంటే ఎక్కువ రాశులను సులభంగా పోల్చటానికి శాతాలను ఉపయోగిస్తాం. శాతము అంటే 100కి అని అర్థం.
2: శాతాలు అంటే ఏమిటి? వాటిని ఎలా కనుక్కోవాలి? వివరంగా చెప్పండి అంకుల్.
1: సరే వినండి. 3/5, 5/8, 5/3, వీటిని ఏమంటాం రాము చెప్పు.
0: భిన్నాలు అంటాం మావయ్య.
1: కరెక్ట్ గా చెప్పావు. వీటిని సామాన్య భిన్నాలు అని గాని సాధారణ భిన్నాలు అని గాని అంటాం. భిన్నంలో ఉండే అంకెలను ఏ పేర్లతో పిలుస్తామో నువ్వు చెప్పు ప్రియా.
2: భిన్నంలో ఉండే గీతకు పైనున్న అంకెను లవం అంటారు, అలాగే కిందనున్న అంకెను హారం అంటాము.
1: వెరీ గుడ్. భిన్నంలో ఉండే హారం ఎప్పుడు 0 కాకూడదు ప్రియా, తెలుసా?
2: లవంలో 0 ఉంటే ఆ భిన్నం విలువ 0 అవుతుంది కదా అంకుల్.
1: అవునమ్మా. అలాగే హారంలో 0 ఉంటే ఆ విలువను అనంతం అంటాం. ఎందుకంటే 0తో భాగహారం నిర్వచించబడలేదు. అలాగే భిన్నాలలో కొన్ని ప్రత్యేక రకాలున్నాయి. అందులో దశాంశ భిన్నాలు ఒకటి.
0: దశాంశ భిన్నాలంటే 7/10, 9/100, 15/1000 ఇలాంటివే కదా మావయ్య.
1: చక్కగా చెప్పావు రాము. అయితే ఇటువంటి దశాంశ భిన్నాలలో 100 మాత్రమే హారంగా గల భిన్నాలనే శాతాలు అంటాం.
2: అయితే ఇందాక చెప్పిన వాటిలో 9/100 శాతమే కదా అంకుల్.
1: అవునమ్మా, 9/100ను 9% అని చెప్తాం.
0: శాతాన్ని సూచించడానికి గుర్తేమైనా ఉందా మావయ్య?
1: చక్కటి ప్రశ్న వేశావు. శాతాన్ని సూచించవలసిన అంకె లేదా సంఖ్యకు కుడివైపున ఆబ్లిగ్ రాసి దానికి ఎడమవైపు పైభాగంలో ఒక చిన్న 0, కుడివైపు క్రింది భాగాన ఒక చిన్న 0 ఉంచి రాస్తాం.
0: అయితే 3/100 అంటే 3% అవుతుంది కదంకుల్.
1: అవును. మరి 20/100 అంటే ఎంత శాతం అవుతుంది చెప్పమ్మ నువ్వు.
2: 20/100 అంటే 20% అవుతుంది కదంకుల్.
0: ఈ శాతాలను ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం మావయ్య?
1: రాము, నువ్వు మంచి ప్రశ్నలు వేస్తున్నావు. సాధారణంగా బ్యాంకుల్లో వడ్డీ గురించి తేల్చేటప్పుడు శాతంలో తెలుపుతారు. దీనిని వడ్డీ రేటు అంటాం.
2: బట్టలు కొనేటప్పుడు డిస్కౌంట్ను శాతంగా చెప్పుకుంటారు కదా మావయ్య.
1: వెరీ గుడ్, బాగా చెప్పావమ్మా. ఇంకా ఉత్తీర్ణతను, ఆదాయపు పన్ను మొదలైన వాటిని శాతాలలో తెలియజేస్తుంటారు.
0: ఇంతకు ముందు సామాన్య భిన్నాలను చెప్పాం కదా, వాటిని కూడా శాతాలుగా చెప్పవచ్చునా మావయ్య?
1: ఓ, చెప్పగలం. 1/2 అనే సామాన్య భిన్నాన్ని శాతంగా చెప్పాలంటే ఆ భిన్నాన్ని 100చే గుణించి సూక్ష్మీకరించిన జవాబుకు శాతపు గుర్తునుంచాలి.
0: అంటే 1/2ను 100చే గుణించినప్పుడు హారంలో ఉన్న 2 100ను 50 సార్లు భాగిస్తుంది కదా మావయ్య. 50ను లవంలో ఉన్న 1చే గుణిస్తే జవాబు 50 వస్తుంది. 1/2 అంటే 50% కదా.
1: చక్కగా చెప్పావు. 3/4ను శాతంగా చెప్పురాము.
0: 3/4ను శాతంగా మార్చాలంటే ఈ భిన్నాన్ని 100చే గుణించాలి, అంతేనా?
1: అంతవరకు కరెక్టే. తర్వాత
0: 3/4 భిన్నంలో హారంలో ఉన్న 4 100లో 25 సార్లు పోతుంది. అప్పుడు ఈ 25ను భిన్నం యొక్క లవంలో గల 3చే గుణించి శాతం గుర్తు రాయాలి, అంతేకదా?
1: సరిగ్గానే చెప్పావు. ఇంతకీ జవాబెంత అజప్పు?
0: 3×25 కనుక 75% అవుతుంది మావయ్య.
1: కరెక్ట్. 3/4 అనే భిన్నాన్ని శాతంగా మారిస్తే 75% అవుతుంది.
2: అయితే దశాంశ భిన్నాలను కూడా శాతంగా మార్చగలమా అంకుల్?
1: వెరీ గుడ్ ప్రియా, మంచి ప్రశ్న వేశావు. దశాంశ భిన్నాన్ని కూడా 100చే గుణించి శాతపు గుర్తును జవాబుకు కుడివైపున రాస్తే శాతంగా మార్చినట్లవుతుంది.
0: 0.15ను శాతంగా మార్చడానికి 0.15

0: గుర్తును 100 చే గుణించి శాతం గుర్తు రాయాలి, అంతేకదా మావయ్య?
1: సరిగ్గా చెప్పావు. 0.15ను 100 చే గుణిస్తే జవాబు ఎంత?
0: 100తో గుణిస్తున్నాం కదా, 100లో 1 పక్కన 2 0లున్నాయి కనుక దశాంశ బిందువు 2 స్థానాలు కుడివైపుకు కదులుతుంది, అప్పుడు 15% జవాబు అవుతుంది.
1: కరెక్ట్. 0.3ను శాతంగా మార్చురాము.
0: 0.3ను 100చే గుణించినప్పుడు 0.2 దశాంశ స్థానాలు కుడివైపుకు జరగాలి.
1: అది
0: ఇక్కడ దశాంశ బిందువు తర్వాత ఒకే అంకె ఉంది కాబట్టి జవాబు 30% అవుతుంది మావయ్య.
1: వెరీ గుడ్ రాము. సామాన్య భిన్నాలను గాని దశాంశ భిన్నాలను గాని శాతాలుగా మార్చటం ఎలాగో తెలుసుకున్నారు కదా. అలాగే శాతాన్ని భిన్నంగా మార్చటం ఎలాగో చూద్దాం.
2: అంటే ఇప్పుడు చేసిన పద్ధతికి రివర్స్ పద్ధతి కదా.
1: బాగా ఊహించావు. భిన్నాన్ని శాతంగా మార్చాలి అంటే 100చే గుణించి శాతపు గుర్తు ప్రక్కన రాశాం కదా. ఇప్పుడు శాతాన్ని భిన్నంగా మార్చడానికి దానికి ఉన్న శాతపు గుర్తును తొలగించి ఆ సంఖ్యను 100చే భాగించి సూక్ష్మరూపంగా రాయాలి.
0: 100చే భాగించడమన్నా 1/100తో గుణించడమన్నా ఒకటే కదా మావయ్య.
1: సరిగ్గా చెప్పావు. 25% భిన్నంగా మార్చాలంటే ఎలాగో చెప్పు.
0: 25 100లో 4 సార్లు పోతుంది గనుక భిన్నం 1/4 అవుతుంది. అలాగే 25ను 100చే భాగిస్తే దశాంశ బిందువు 5 నుండి 2 స్థానాలు ఎడమకు కదిలి 0.25 అవుతుంది కదా మావయ్య.
1: కరెక్టేనర్రా. 25% భిన్నంగా మారిస్తే 1/4 లేదా 0.25 అవుతుంది.
2: రాము నువ్వు చెప్పు, 10% భిన్నంగా మారిస్తే ఎంత?
0: 10% భిన్నంగా మారిస్తే 1/10 లేదా 0.1 అవుతుంది, అంతే కదా మావయ్య.
1: అంతే, సరిగ్గా చెప్పావు. మీకు భిన్నాలను శాతాలుగా మార్చటం, శాతాలను భిన్నాలుగా మార్చటం బాగా వచ్చిందర్రా. ఇప్పుడు 2 రాసులు ఇచ్చినప్పుడు ఒకదానిని మరొక దానిలో శాతంగా తెలపటం ఎలాగో చూద్దాం. 40లో 10 ఎంత శాతమో తెలుసుకుందాం. ఇక్కడ మొత్తం ఎంత?
2: మొత్తం 40.
1: 40లో దేనిని శాతంగా తెలపాలి?
2: 40లో 10% తెలపాలి.
1: దీనిని భిన్నంగా రాయాలంటే శాతంగా తెలపవలసిన 10ని మొత్తం 40లో భిన్నంగా రాద్దాం. అంటే శాతంగా తెలపవలసిన 10ని లవంగాను మొత్తం 40ను హారంగాను రాయాలి.
2: అంటే భిన్నం 10/40 అవుతుంది కదా.
1: కరెక్ట్. ఇప్పుడు దీనిని శాతంగా ఎలా మారుస్తావు?
2: 10/40 భిన్నాన్ని 100చే గుణించాలి.
1: దీనిని ఎలా సూక్ష్మీకరిస్తావు?
0: నేను చెప్తాను మావయ్య. భిన్నంలో 11లో ఉన్న 10 హారంలో ఉన్న 40 నందు 4 సార్లు పోతుంది. మళ్ళీ హారంలో ఉన్న ఈ 4 లవంలో గుణిస్తున్న 100లో 25 సార్లు పోతుంది, కాబట్టి 25% జవాబు అవుతుంది.
1: చాలా కరెక్ట్ గా చెప్పావు రాము. ఇప్పుడు చెప్పు, నీకు యూనిట్ పరీక్షలో 25 మార్కులకు 22 మార్కులు వచ్చాయి కదా, దానిని శాతంగా చెప్పు.
0: మార్కులను భిన్నంగా రాస్తే 22/25 అవుతుంది.
1: కరెక్ట్. మరి దీన్ని శాతంగా మార్చు.
0: చేస్తున్నాను మావయ్య. 22/25ను 100చే గుణిస్తే 25 100లో 4 సార్లు పోతుంది. 4×22 లబ్దం 88 అవుతుంది.
1: వెరీ గుడ్. నీకు ఆ పరీక్షలో 88% మార్కులు వచ్చాయి.
2: నాకు 30 మార్కులకి 27 మార్కులు వచ్చాయి, అంటే 90% వచ్చింది కదా మావయ్య.
1: వెరీ గుడ్. రాము లెక్కించే లోపున నీ మార్కుల శాతం లెక్కించావు. ఇప్పుడు చెప్పు రాము, మరి మీ ఇద్దరికీ సమాన మార్కులు వచ్చినట్లేనా?
0: లేదు మావయ్య, కానీ నాకొక విషయం తెలిసింది. 2 రాసులను సులభంగా పోల్చడానికి శాతాలు ఉపయోగపడతాయి అని.
1: చూసావా, నీకు మొత్తం మార్కుల కంటే 3 మార్కులే తక్కువగా వచ్చాయి. ప్రియకి మొత్తం మార్కుల కంటే 3 మార్కులే తక్కువగా వచ్చాయి. కానీ ఇలా పోల్చడం అనేది సరికాదు. కనుక ఖచ్చితంగా సులభంగా పోల్చటానికి శాతాలను ఉపయోగించి పోలుస్తాం. తెలిసిందా?
0: తెలిసింది మావయ్య.
1: ఇప్పుడు 400లో 10 ఎంత శాతం ఉంటుందో చెప్పు.
0: ఎంత శాతమో చెప్పాలి గనుక 400ను 100చే భాగిస్తాం. జవాబు 4 అవుతుంది. దీనిని

0: 10 చే గుణిస్తే 40 వస్తుంది. అంటే 400లో 10 ఎంత శాతం అంటే 40% అవుతుంది మావయ్య, కరెక్టేనా?
1: మీకు శాతాల గురించి బాగానే అవగాహన అయినట్టుంది. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేనా?
2: ఓ అడుగు మావయ్య.
1: సరే, శాతము అంటే అర్థం ఏమిటి?
2: శాతము అంటే 100కి అని అర్థం.
1: మరి శాతాలను ఎందుకు ఉపయోగిస్తాం?
0: రెండు రాశులను సులభంగా పోల్చడానికి శాతాలను ఉపయోగిస్తాం మావయ్య.
1: ఒక భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఏం చేయాలి?
0: భిన్నాన్ని 100 చే గుణిస్తే అది శాతంగా మారుతుంది. దాని పక్కన శాతపు గుర్తును రాయాలి మావయ్య.
1: మరి ఇచ్చిన శాతాన్ని భిన్నంగా ఎలా మారుస్తారు?
0: ఇచ్చిన శాతానికి శాతపు గుర్తును తొలగించి దానిని 100 చే భాగించి సూక్ష్మీకరించి భిన్నంగా మారుస్తాం.
1: ఇంకా ఏమేం నేర్చుకున్నాం ప్రియా?
2: ఒక రాశిని ఇంకొక రాశిలో శాతంగా తెలపడం.
0: ఒక రాశిలో కొంత శాతం విలువను కనుక్కోవడం నేర్చుకున్నాం మావయ్య.
1: వెరీ గుడ్, బాగా గుర్తు పెట్టుకున్నారు. వెళ్ళి కొంతసేపు ఆడుకోండి.
3: దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం
4: పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హై స్కూల్ విద్యార్థుల కోసం గణిత పాఠం శాతములు విన్నారు కదండి. ఇప్పుడు మరొక కార్యక్రమం గణిత పాఠం గసాబా కసాగు పాఠం వింటారు.
5: గీత, మధు ఈరోజు తొందరగా బడికొచ్చారేంటి?
6: పీఈటీ మాస్టారు ఆటలాడిస్తామన్నారు, అందుకే తొందరగా వచ్చాం.
5: అదిగో మాస్టర్ వస్తున్నారు.
7: ఆ వచ్చేది లెక్కల మాస్టారు.
6: పీఈటీ మాస్టారు వచ్చి ఆటల పోటీలు పెడతామన్నారు. మరి లెక్కల మాస్టారు సమయానికి ముందే వస్తున్నారు, ఎందుకు?
7: నమస్కారం మాస్టారు.
8: ఏంటి రవి, గీత, మధు సమయానికి ముందే బడికొచ్చారు?
5: ఈరోజు పీఈటీ మాస్టారు ఆటల పోటీలు ఏర్పాటు చేశారు మాస్టారు, అందుకే ముందుగా వచ్చాం.
8: ఓహో అలాగా. అయితే పీఈటీ మాస్టారు వచ్చే వరకు చిన్న పజిల్ ఇవ్వనా?
7: సరే మాస్టారు, ఇవ్వండి.
8: 2 డబ్బాలలో 12 లీటర్లు 16 లీటర్లు పాలున్నాయి. వాటిని డబ్బాలలో ఏమీ మిగలకుండా ఎంత పరిమాణం గల పావులతో కొలవగలం? అందులో పెద్ద పావు పరిమాణం ఎంత?
5: 2 లీటర్ల పావుతో 12 లీటర్ల డబ్బాల్లోని పాలను 6 సార్లు, అదే 2 లీటర్ల పావుతో 16 లీటర్ల డబ్బాల్లోని పాలను 8 సార్లు కొలిచినా డబ్బాల్లో పాలు మిగలవు కదా మాస్టారు?
8: సరిగ్గా చెప్పావు. మరొక పావుతో కూడా ఏమీ మిగలకుండా కొలవగలం. ఆలోచించండి.
5: నేను చెప్తాను మాస్టారు. 6 లీటర్ల పావుతో 2 డబ్బాల్లోని పాలు ఏమీ మిగలకుండా కొలవగలము కదా మాస్టారు?
8: 6 సరైన సమాధానం కాదు. ఇంకోసారి ఆలోచించండి. అదిగో మీ పీఈటీ మాస్టారు వస్తున్నారు, ఆటలాడుకుని క్లాసుకు రండి.
6: అలాగే మాస్టారు.
5: ఇవాల్టికి ఆటలు అయిపోయాయి కదా, క్లాస్కెళ్దాం పదండి.
8: ఏంటి పిల్లలు ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు?
5: ఆటల పోటీలు ఏర్పాటు చేశారు కదా మాస్టారు.
6: నాకు పరుగు పందెంలో ప్రథమ బహుమతి వచ్చింది మాస్టారు.
8: వెరీ గుడ్ గీత.
7: నాకు లాంగ్ జంప్లో ప్రథమ బహుమతి వచ్చింది మాస్టారు.
8: ఓ అలాగా, వెరీ గుడ్. మరి రవి, నువ్వు ఏ పోటీలో పాల్గొనలేదా?
5: పాల్గొన్నాను మాస్టారు, ప్రైజ్ మాత్రం రాలేదు. కానీ ఉదయం మీరిచ్చిన పజిల్కు సమాధానం లభించింది మాస్టారు.
8: అవునా, చెప్పు రవి.
5: 4 లీటర్ల పావుతో 12 లీటర్లను 3 సార్లు, 16 లీటర్లను 4 సార్లు డబ్బాల్లో ఏమీ మిగలకుండా కొలవగలము. అందులో పెద్ద పావు 4 లీటర్లే కదా మాస్టారు?
8: సరిగ్గా చెప్పావు, వెరీ గుడ్.
6: ఇలాంటి సమస్యలు సాధించడానికి గణితంలో ఏదైనా పద్ధతులున్నాయా మాస్టారు?
8: లేకే ఉంది. ఇచ్చిన 2 సంఖ్యలను భాగించే గరిష్ట సంఖ్యను కనుగొనాలి. దీన్నే గసాబా అంటారమ్మా.

0: ల్యాబా? ఎలా కనుక్కుంటారో వివరంగా చెప్పండి మాస్టారు.
1: గరిష్ట సామాన్య భాజకం, దీనిని సంక్షిప్తంగా గసాబా అంటాం. గసాబా గురించి తెలుసుకోవాలంటే ముందు కారణాంకాల గురించి తెలుసుకుందాం.
2: కారణాంకాల గురించి మాకు తెలుసు మాస్టారు.
1: కారణాంకాలంటే ఏంటో చెప్పమ్మా గీత.
3: ఒక సంఖ్యను శేషం లేకుండా భాగించే సంఖ్యలే ఆ సంఖ్యకు కారణాంకాలు కదా మాస్టారు.
2: ఆరును 2, 3 శేషం లేకుండా భాగిస్తాయి. ఆరుకు కారణాంకాలు 2, 3 అవుతాయి కదా మాస్టారు.
1: అవును, 1, 6 కూడా 6కు కారణాంకాలు అవుతాయి. ప్రతి సంఖ్యకు 1 మరియు అదే సంఖ్యలు కారణాంకాలు అవుతాయి. కారణాంకాలను భాజకాలు అని కూడా అంటారు.
0: భాజకాల గురించి ఇంకేమైనా విషయాలు చెప్పండి మాస్టారు.
1: ఒక సంఖ్యకు అతి చిన్న భాజకం 1, అతి పెద్ద భాజకం అదే సంఖ్య. ఇంకా ఒక సంఖ్యకు భాజకాలు అదే సంఖ్య కంటే తక్కువగాను లేదు సమానంగాను ఉంటాయి మధు.
3: 12 భాజకాలు 12 లేదా 12 కంటే తక్కువగా ఉంటాయి కదా మాస్టారు.
1: అవునమ్మా, 12కు భాజకాలు చెప్పు మధు.
0: అలాగే మాస్టారు, 1, 2, 3, 4, 6, 12.
1: రవి, 16కు భాజకాలేంటో చెప్పు.
2: అలాగే మాస్టారు, 1, 2, 4, 8, 16.
1: 12కు 16కు రెండింటికి భాజకాలు అగు వాటిని ఉమ్మడి భాజకాలు అంటారు. అలాంటి ఉమ్మడి భాజకాలు ఏమైనా ఉన్నాయా గీత?
3: ఉన్నాయి మాస్టారు, 1, 2, 4.
1: వీటిలో గరిష్ట సంఖ్య 4, కనుక 12, 16ల గరిష్ట సామాన్య భాజకం 4 అవుతుంది.
2: ఉదయం మీరిచ్చిన పజిల్కు సమాధానం ఈ విధంగా కనుగొనాలి కదా మాస్టారు.
1: అవును, ఇలాగే గసాబా కనుగొనాలి.
3: పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు గసాబా ఈ పద్ధతిలో కనుక్కోవడం కష్టం కదా మాస్టారు.
1: అవును, అప్పుడు భాగాహార పద్ధతిని ఉపయోగించి కనుగొంటావమ్మా.
0: అదేలా మాస్టారు.
1: 24, 56ల గసాబా కనుగొందాం. ముందు చిన్న సంఖ్యచే పెద్ద సంఖ్యను భాగించి శేషం చెప్పండి.
3: 24, 2, 48ని 86లో నుండి తీసివేస్తే శేషం 8 వచ్చింది మాస్టారు.
2: నాకు కూడా 8 వచ్చింది మాస్టారు.
1: సరే, భాజకం 24ను శేషం 8తో భాగించు రవి.
2: 8 × 3 = 24 అంటే శేషం 0 మాస్టారు.
1: ఇలా భాజకాలను శేషాలతో భాగిస్తూ పోతే శేషం 0 వచ్చినట్లు భాగించు భాజకం ఇచ్చిన సంఖ్యల గసాబా అవుతుంది.
2: ఈ లెక్కల్లో 24, 88ల గసాబా 8 అవుతుంది కదా మాస్టారు. గసాబా గురించి అర్థమైంది మాస్టారు.
3: ఈరోజు మా మామయ్య కూడా ఒక ఫజిల్ ఇచ్చారు మాస్టారు, కొంచెం వివరించి చెప్పరు?
1: ఏంటమ్మా అది? ఇంటర్వెల్ అయింది కదా, వెళ్ళండి. రాగానే గీత ఫజిల్కు సమాధానం కనుక్కుందాం.
3: అలాగే మాస్టారు.
1: అందరూ వచ్చారు కదా. గీత, ఫజిల్ అన్నావు కదా, ఏంటమ్మా అది?
3: ఒక బుట్టలోని పండ్లను కుప్పకు 4 చొప్పున 6 చొప్పున ఉంచినా బుట్టలో పండ్లేమీ మిగల్లేదు. ఆ బుట్టలోని కనీస పండ్లెన్ని అని అడిగారండి.
2: బుట్టలోని పళ్ళు 24 మాస్టారు.
1: సరిగ్గా చెప్పావు, కాని ఎలా కనుక్కున్నావు రవి?
2: 24 పళ్లను కుప్పలుగా 4 చొప్పున 6 కుప్పలు చేయొచ్చు. అవే 24 పళ్లను కుప్పలుగా 6 చొప్పున 4 కుప్పలు చేయొచ్చు కదా మాస్టారు. 24 4 చే 6 చే భాగించబడింది మాస్టారు.
0: అలా అయితే 36 కూడా 4 చే 6 చే భాగించబడుతుంది కదా. బుట్టలో 36 పండ్లు కూడా ఉండవచ్చు కదా మాస్టారు.
1: నువ్వు చెప్పింది కరెక్ట్.

0: కరెక్టే మధు, కానీ కనీస పండ్లు అంటే 4 6లచే భాగించబడే కనిష్ట సంఖ్య 12, కావున బుట్టలోని పండ్లు 12 అవుతాయి.
1: ఈ సమస్యను సాధించడానికి గణితంలో ఏదైనా పద్ధతి ఉందా మాస్టారు?
0: లేకే ఉంది.
1: కాస్త వివరంగా చెప్పండి మాస్టారు.
0: కనిష్ట సామాన్య గుణిజం మీ ఫజిల్లో 4 6ల కసాగు 12 అవుతుంది.
1: అది ఎలా మాస్టారు?
0: 4 గుణిజాలు కనుక్కోవాలంటే 4ను సహజ సంఖ్యలచే గుణించాలి.
2: 4 గుణిజాలు 4 8 12 16 24 మొదలైనవి కదా మాస్టారు?
3: 6 గుణిజాలు 6 12 18 24 మొదలైనవి.
1: సామాన్య గుణిజాలు నేను చెప్తాను మాస్టారు, అవి 12 24, ఇంకా ఇలాగే వస్తాయి కదా మాస్టారు.
0: సామాన్య గుణిజాలలో కనిష్ట విలువ 12ను కసాగు అంటారు.
3: కసాగు కనుగొనడానికి మరేదైనా పద్ధతి ఉందా మాస్టారు?
0: భాగాహార పద్ధతి ఉంది రవి.
3: కాస్త వివరంగా చెప్పండి మాస్టారు.
0: ఇచ్చిన సంఖ్యలను వీలైనంత వరకు ఉమ్మడి కారణాంకాలచే భాగించాలి. చివరకు మిగిలిన భాగఫలాలు ఆ ఉమ్మడి కారణాంకాల లబ్ధమే కసాగు.
1: ఒక ఉదాహరణతో వివరించండి మాస్టారు.
0: 9 12ల ఉమ్మడి కారణాంకం 3చే భాగించగా భాగఫలాలు 3 4. ఆ తర్వాత ఉమ్మడి కారణాంకాలు లేవు. 3 × 3 × 4 = 36 కసాగవుతుంది.
2: ప్రత్యేక సందర్భాలేవైనా ఉన్నాయా మాస్టారు?
0: లేకే ఉన్నాయి. 2 పరస్పర ప్రధాన సంఖ్యల లబ్ధం ఆ సంఖ్యల కసాగవుతుంది.
2: 8 9ల కసాగు 8 × 9 = 72 అవుతుంది కదా మాస్టారు?
0: మరో సందర్భం కూడా ఉంది.
1: మరో సందర్భమా? ఏంటది మాస్టారు?
0: ఇచ్చిన సంఖ్యలలో మొదటిదానికి 2వది గుణిజం అయితే గుణిజ సంఖ్య కసాగవుతుంది.
2: 9 27ల కసాగు 27 అవుతుంది కదా మాస్టారు?
0: అవును మధు.
3: మా లెక్కల పుస్తకంలో ఈ లెక్క ఉంది మాస్టారు, కొంచెం ఎలా చేయాలో చెప్పరా?
0: ఏంటది రవి?
3: 2 సంఖ్యల కసాగు 12, గసాభా 2, అందులో 1 సంఖ్య 4 అయితే 2వ సంఖ్య ఎంత?
0: ఇది సాధించాలంటే కసాగు గసాభాల మధ్య సంబంధం ఏంటో తెలియాలి మనకి.
1: సంబంధం ఏంటి మాస్టారు?
0: 2 సంఖ్యల లబ్ధం ఆ సంఖ్యల కసాగు గసాభాల లబ్ధానికి సమానం.
1: ఈ సమస్యలో కసాగు గసాభా లబ్ధం 24 వస్తుంది కదా మాస్టారు?
0: అవునమ్మా. 1 సంఖ్య 4ను ఏ సంఖ్యతో గుణిస్తే 24 వస్తుంది మధు?
2: 6తో మాస్టారు.
0: ఇచ్చిన లెక్కలో 2వ సంఖ్య 6 అవుతుంది. పిల్లలు, కసాగు గసాబాల గురించి విన్నారు కదా?
1: చాలా చక్కగా వివరించారు మాస్టారు.
0: సమయమైంది కదా, భోజనానికి వెళ్దాం, పదండి.
1: అలాగే మాస్టారు.
4: మీరు ఇంతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హై స్కూల్ విద్యార్థుల కోసం గణిత పాఠం శాతములు, అలానే గణిత పాఠం గసాభా కసాగు విన్నారు కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: చెవి పూట ముక్కుది బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ వింబరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital. Mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, woolly, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494 56

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 277 96 237 295.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి నాటి మన అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రెడీ విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
4: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్,
5: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
5: ఫోన్ 7996079666.
6: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
7: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
6: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
7: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
6: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
8: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
8: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
8: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరి అప్పట్లో ఈ రోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి శివుణ్ణి నమ్మి అడుగు వేసినవాడు వెంటనే గెలవకపోవచ్చు, కానీ ఓడిపోయి జీవితాన్ని వదిలేసే స్థితికి మాత్రం శివభక్తుడు ఎప్పటికీ చేరడు. ఎందుకంటే శివుడు అనేవాడు గెలుపు ఇవ్వకముందు ఓటమిని తట్టుకుని శక్తినిస్తాడు కదండి. అంటే ఆ పరమశివుణ్ణి నమ్మి అడుగు వేసినవాడు వెంటనే గెలవకపోవచ్చు, కానీ ఓడిపోయి జీవితాన్ని వదిలేసే స్థితికి మాత్రం శివభక్తుడు ఎప్పటికీ చేరడు. ఎందుకంటే శివుడు గెలుపు ఇవ్వకముందే ఓటమిని తట్టుకుని శక్తినిస్తాడు కాబట్టి. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాను.

సోమవారం కాబట్టి శివుడికి సంబంధించి ఒక పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. మరి తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో వెలిసిన చారిత్రాత్మక అవినాశి లింగేశ్వర ఆలయం అవినాశి అప్పర్ ఆలయం అని కూడా పిలవడుతూ ఉంటుంది. మరి ఈ ఆలయం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న అద్భుతమైన శిల్పం 63 మంది శైవ నాయనార్లలో ఒకరైన సుందరమూర్తి నాయనార్ జీవితంలో జరిగిన అత్యంత ప్రసిద్ధమైన పౌరాణిక అద్భుతాన్ని కళ్ళక్కడుతుంది. సుందరార్ శివభక్తుల్లో అగ్రగణ్యుడు. మరి తేవారం అని పవిత్ర తమిళ శైవ కీర్తనల సంకలనకర్త. ఈ శిల్పఘట్టాన్ని తమిళంలో మొదలైవాయి పిళ్ళై అని పిలుస్తూ ఉంటారు. మరి దీని అర్థం మొసలి నోటిలోని బాలుడు అని. 8వ శతాబ్దంలో సుందరార్ అవినాశి గ్రామం గుండా వెళ్తుండగా ఒకే వీధిలోని రెండు ఇళ్లల్లో పరస్పర విరుద్ధమైన వాతావరణాన్ని గమనించారు. ఒక ఇంట్లో ఒక బాలుడికి ఎంతో వైభవంగా ఉపనయన వేడుక జరుగుతూ ఉండగా ఎదిరింట్లో ఉన్న తల్లిదండ్రులు మాత్రం తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయి ఉన్నారు. దాని వెనుక ఉన్న కారణాన్ని విచారించగా మరి 3 ఏళ్ల క్రితం ఆ ఇద్దరు బాలురు స్థానిక తామరై కుడం అని తామర చెరువులో స్నానానికి వెళ్ళినప్పుడు ఒక బాలుణ్ణి ఒక పెద్ద మొసలి మింగేసింది. ఈరోజు బతికి ఉన్న బాలుడి ఉపనయన వేడుకలు చూసి తమ కొడుకు కూడా ఉంటే ఇలానే వేడుక చేసుకునేవారం కదా అని చెప్పి ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఆ తల్లిదండ్రులు అనుభవిస్తున్న అపారమైన వేదన దుఃఖాన్ని చూసి సుందరారు హృదయం ద్రవించిపోయింది. వెంటనే ఆయన ఆ చెరువు ఒడ్డుకు చేరుకుని అవినాశి లింగేశ్వరుణ్ణి అంటే ఆ పరమశివుణ్ణి సంపూర్ణ భక్తితో ధ్యానిస్తూ 10 పవిత్ర తమిళ శ్లోకాలతో కూడిన ఎట్రానై మరక్కేని అని ప్రసిద్ధ దేవార పదిగంను ఆలపించారు. మరిలా భక్తి పారవస్యంలో ఆలపించిన కీర్తనల ద్వారానే పరమశివుణ్ణి మెప్పించి అద్భుతాలు సాధించడం నాయనార్ల చరిత్రలో పలుమార్లు కనిపించే ఒక విలక్షణమైన లక్షణం. మరి సుందరార్ అనన్య భక్తికి ఆర్తికి మెచ్చిన పరమశివుడు దర్శనమిచ్చాడు. మరికి సుందరార్ ప్రార్థన పూర్తిగా గానీ ఎండిపోయిన ఆ చెరువులోకి నీరు అమాంతంగా ప్రవహించడం ప్రారంభమై ఆ చెరువు నిండింది. ఆ చెరువులో నుండి ఒక పెద్ద ముసలి పైకి తేలింది. మరి యమధర్మరాజు స్వయంగా ఆ బాలుడి ఆత్మను తిరిగి ప్రవేశపెట్టగా ఆ ముసలి తన నోటి నుండి ఆ బాలుణ్ణి సురక్షితంగా బయటపడవేసింది. కాలం గడిచిన శివానుగ్రహంతో ఆ బాలుడు చనిపోకుండా సరిగ్గా 30 వయసున్న 8 ఏళ్ల బాలుడిగా ఎటువంటి గాయాలు లేకుండా నమస్కరిస్తూ బయటకు రావడం అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. మరి ఈ శిల్పంలో ముసలి నోటి నుండి బాలుడు ప్రాణాలతో సురక్షితంగా బయటకు వస్తున్న భక్తిరసపూరిత అద్భుత దృశ్యాన్ని నాటి శిల్పులు అత్యంత నైపుణ్యంతో చెక్కారు. శైవ సిద్ధాంతంలో భక్తికి శక్తికి భగవంతుని యొక్క అపరిమిత కరుణకు ఈ సంఘటన ఒక నిదర్శనంగా నిలిచింది. మరి కథ తమిళ శైవ సాహిత్యంలో పెరియ పురాణం అనే గ్రంథంలో ప్రస్తావించబడింది. ఇది నాయనార్ల జీవిత చరిత్రలను వర్ణించే ప్రామాణిక కావ్యం. ఈనాటికి అవినాశి లింగేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం పంగుణి అశ్విని నక్షత్రం రోజున ఈ మొదలైవాయి పిళ్ళై అద్భుతాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఉత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. అలానే ఎంతోమంది భక్తులు అశేష సంఖ్యలో పాల్గొంటారు. లిజినెస్, మరి ఒక చక్కని పుణ్యక్షేత్రం గురించి తెలుసుకున్నాం కదండి. ఇకలని ఈ నడమని కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకి SMS చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మాకు బంగారు బొమ్మలు చిత్రం నుండి ఒక చక్కని పాటని మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరీ చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేను అటువంటి కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయేందు. మరి ఈరోజు

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకు ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు, మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆరింటిని జయించాలటండి. మరి ఏంటి ఆరు తెలుసుకుందామా? మరి ఒక వస్త్రాన్ని శుభ్రం చేయడం అంటే దానిలో ఉన్న మురికిని తొలగించడమే, అంతే కదండి. అంటే ఒక వస్త్రాన్ని శుభ్రం చేయడం అంటే దానిలో దాగి ఉన్న మురికిని తొలగించడమే, అంతేగాని ఆ వస్త్రానికి కొత్తగా మెరుగులు దిద్దడం కాదు. అలానే మనిషిలో కూడా అనేక మాలిన్యాలు పోగుపడి ఉంటాయి. రాగద్వేషాలు, భయాందోళనలు, అహంకారం, అసహనం, ఈర్ష్య వంటి భావాలు మనసును కలుషితం చేస్తూ ఉంటాయి. అనుకున్న పనులన్నీ జరగకపోవడం, ఆశించిన కోరికలు నెరవేరకపోవడం కూడా మనిషిని నిరాశ నిస్పృహలకు గురి చేస్తూ ఉంటాయి. ప్రజలు వీటిని గుర్తించరు, మరి గుర్తించినా వారికి అవి దోషాలుగా కనిపించవు. ఒకవేళ దోషాలుగా కనిపించినా కూడా వాటిని వదిలిపెట్టడానికి అహం అట్టు తగులుతుంది. ఈ తరహా జీవన విధానంలో ఆనందం ఎప్పటికీ దొరకదు. మరి కష్టాలకు మూల కారణాలేంటో వెతకాలి. సాధారణంగా ఎవరి కష్టాలకు వారి కారణమవుతారు, ఇది సత్యం.

కానీ ఎదుటివారి వల్లే తమకు కష్టాలు వస్తాయని తప్పుడు ఆలోచనతో ఉంటారు చాలామంది. మరి ఇలా కాకుండా ఎవరికి వారు ముందు తమలోని లోపాలను తెలుసుకోవాలి, తమ కర్మలను మనస్సాక్షిగా పరిశీలించుకోవాలి. అప్పుడు కష్టాలకు కారణాలు తెలుస్తాయి, వాటిని సరిదిద్దుకునే క్రమంలో ఆనందం అనేది చేరువవుతుంది. మరి ప్రతి మనిషిలోనూ 6 శత్రుగుణాలనేవి ఉంటాయి. వాటిలో మొదటిది కామం. అలవి కాని కోరికలతో ఉండటం దీని స్వభావం. కామాతురాణం నభయం నలచ్చ అన్నారు, అంటే పరువు మర్యాద అన్నీ వదిలేసి ప్రవర్తిస్తూ ఉంటారు. రెండవది క్రోధం. నిత్యం కోపంతో రుసరుసలాడుతూ ప్రతిదానికి ఎదుటివారిని దూషించడం దీని లక్షణం. ఇదుంటే ప్రేమ దయ వంటివి ఏ కోసాన కనపడవు. ఇక మూడోది లోభం. పిల్లికి కూడా భిక్షం పెట్టని తత్వం ఇది. ఎంత ఉన్నా పక్కవారికి చెయ్యి విదల్చలేని పిసినారి గుణమిది. ఇక నాలుగోది మోహం. వస్తువాహనాలు బంధాల మీద వల్లమాలిన ప్రేమ కలిగి ఉండటం. ఈ వ్యామోహం సంకుచిత స్వభావానికి దారితీస్తుంది. ఇక ఐదవది మదం, అంటే గర్వం. డబ్బుందనో పదవి ఉందనో విపరీతమైన పొగరుతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక ఆరవది మాత్సర్యం, అంటే ఈర్ష్య. ఇతరుల యొక్క భాగ్యాన్ని చూసి ఏడవటం, తమకు లేనిది ఇతరులకు ఉందని కడుపుమంట. మరి 6 దుర్గుణాలు మనుషులు అందరిలోనూ ఉంటాయి. సంస్కారంతోనూ జ్ఞానంతోనూ వాటిని తొలగించుకోవాలి. మరి దుర్గుణాలు తొలగిపోతేనే సుగుణాలనేవి వచ్చి చేరుతాయి. ఈ సాధనంతా ఒకెత్తైతే తనకున్న దాంతోనే తృప్తిగా జీవించడం మరో ఎత్తు. మరి జీవితం అన్నాక కష్టాలు తప్పవు, వాటిని నివారించుకునే మార్గాన్ని భగవాన్ బుద్ధుడు సూచించాడు. దోషపూరితమైన ఆలోచనలను తొలగించుకోవడమే దానికి నివారణ మార్గం అన్నాడు. అంటే అరిషట్ వర్గాలతో పాటు అటువంటి ఆలోచనలే మనిషికి నిజమైన శత్రువులు. వీటిని నిర్మూలించుకుంటే చాలా వరకు కష్టాల కడల నుండి గట్టెక్కినట్లే. అప్పుడు లోన దాగి ఉన్న ఆనందం వెళ్ళవుతుంది, అది జీవిత పరమార్థం అవుతుంది. ఏమంటారు ఓకే లిజినెస్? మరి ఈ 6 సద్గుణాలను మనం జయించాలని చెప్పి తెలుసుకున్నాం కదా. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగో మహేంద్ర గారు, నాగలక్ష్మి గారు, గన్వీత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి, చరణ్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మా ముద్దుల అన్నయ్య మా మామిడి రాజుగారి పుట్టినరోజు సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సుస్వాగతం చిత్రం నుండి హ్యాపీ హ్యాపీ బర్త్డే అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీ ముద్దుల అన్నయ్య అయినటువంటి మామిడి రాజుగారికి మీ తరపు నుండి, మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు. మరి రాజుగారు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ, ప్రవళిక, కౌండిన్య, సూర్యకుమారి, లలిత, వశిష్ట, తేజ, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. విష్ణు రేడియో విజయమ్మకి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, హ్యాపీ మండే అంటున్నారు. అలానే ఈరోజు మా అపురూప స్నేహమాల ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్ చెప్పేస్తూ మౌన గీతం చిత్రం నుండి చెలిమిలు అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి అపురూప స్నేహమాల ఫ్రెండ్స్ అందరికీ కూడా మీ తరపు నుండి, రేడియో విష్ణు తరపు నుండి కూడా పెద్ద హాయ్. అలానే మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే నంద్యాల జిల్లా బానుముక్కల గ్రామం నుండి ఎఫ్ఎంఎస్ శ్రద్ధార్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరొక మంచి కొటేషన్ కూడా పంపించారు. మరి కాకరకాయకు ఎంత చక్కెర నీరు పోసినా దాని చేదు గుణం మారదు. అలానే సమాజంలో కొంతమంది వ్యక్తులకు మనం ఎంత మంచి చేసినా వారి యొక్క చెడు బుద్ధి అనేది మారదు అని చెప్పి అంటున్నారు. సూపర్బండి, మరి చాలా చక్కటి మాట అయితే పంపించారు. అలానే బలిపీఠం చిత్రం నుండి మారాలి మారాలి మనుషులు మారాలి అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమితుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి. శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి ఆగస్టు 30 అనగా నిన్న ప్రముఖ నటి, అందాల నటి, సినీ పరిశ్రమలో అపర సత్యభామ ఎవరంటే ఎవరైనా ఇట్టే చెప్పగలిగే గొప్ప పేరు సంపాదించుకున్న శ్రీమతి జ్యువెలరీ జమున గారి జయంతి. మరి జమున గారు కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారి జిల్లాలో హంపీలో ఆగస్టు 30 1936 జన్మించడం జరిగింది. 1953 సంవత్సరంలో గరికపాటి రాజారావు గారు దర్శక నిర్మాతగా మరియు ఆయనే హీరోగా రాజా బ్యానర్పై వచ్చిన పుట్టిల్లు అనే చిత్రం ద్వారా పరిచయం కావడం జరిగింది. ఇక తర్వాత కాలంలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించడం జరిగింది అంటున్నారు. మరి ముఖ్యంగా సౌమ్యమైన పాత్ర అయినటువంటి లవకుశ చిత్రంలో సీతాదేవి పాత్రకు అంజలీదేవి గారికి ఎంత పేరు ప్రఖ్యాతులు లభించాయో సత్యభామ పాత్రకు జమున గారికి అంత పేరు ప్రఖ్యాతులు లభించడం జరిగింది అంటున్నారు. అలానే ఆమె ఆఖరి చిత్రం 1989 వచ్చిన మరి పి చంద్రశేఖర్ రెడ్డి గారి డైరెక్షన్లో వచ్చిన రాజకీయ చదరంగం అంటున్నారు. మరి ఆమెకు నివాళి తెలియపరుస్తున్నాను అంటున్నారు. అలానే ఆగస్టు 31 అనగా ఈరోజు ప్రముఖ గీత రచయిత, నిర్మాత, దర్శకులు, సంగీత దర్శకులు, అనువాద బ్రహ్మకు ఇందుకూరి రామకృష్ణరాజు గారు అనగా రాజశ్రీ గారి జయంతి. ఆయన విజయనగరం జిల్లా ఇందుకూరిపేటలో 1934 సంవత్సరంలో మరి ఆగస్టు 31 జన్మించడం జరిగింది అంటున్నారు. అలానే ఆడపిత్రం అనే సినిమా ద్వారా పరిచయం అయ్యారు. ఇక ఆయన ఆఖరి చిత్రం మరి 1994 వచ్చిన ప్రేమికుడు అని చెప్పేసి అని అంటున్నారు. మరి వారికి కూడా నివాళి తెలియపరుస్తూ వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం మరి పెళ్లి రోజు. ఈ చిత్రం నుండి పిబి శ్రీనివాస్ గారితో కలిసి నటి జమున గారు ఆలపించిన పాట రచన రాజశ్రీ గారు, సంగీతం ఎంబి శ్రీరామ్. ఇక పాట వచ్చేసి పెళ్లి వారమండి అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇకలని నడపని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్ సింహ, యమున, లొమ్మిన్ కుమార్, సిద్ధార్థ్, త్రివర్ణ, అధిర, చైతన్య సింహ, విక్రమసింహ, గౌతమ్ కుమార్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి నమస్తే అంటున్నారు. విజయ మేడం గారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి. మరి గోపాలరావు గారి అమ్మాయి ఈ చిత్రం నుండి టైటిల్ సాంగ్ని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిస్నెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని ఈనాడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి బెంగళూరు నుండి సంజయ్, స్వాతి, భరత్ అలానే వారి ఫ్రెండ్స్ మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ మార్నింగ్ అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. మరి హ్యాపీ మండే అంటున్నారు. అలానే మా కోసం ప్రేమ్ నగర్ చిత్రం నుండి కడవిత్తుకొచ్చింది కన్నెపిల్ల అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి లంకేశ్వరుడు చిత్ర నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పుకున్నారండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాట అయితే ప్లే చేసే ముందు నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి విజయవాడ నుండి హిమవంత్ కుమార్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి సరదాగా కాసేపు ప్రోగ్రామ్, డబుల్ డబుల్ సూపర్ అంటున్నారు. మరి వినే కొద్దీ వినాలనిపిస్తోంది అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ అయితే డబుల్ కా మీటర్ స్వీట్లా ఉంటుంది అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఏదైనా ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అని చెప్పంటున్నారు. తప్పకుండానండి. ఇకలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే గనగల్ విలేజ్ నుండి లక్ష్మమ్మ గారు, కిషోర్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మ్యామ్ అంటున్నారు. మరి ప్రతిరోజు ప్రోగ్రామ్ వింటున్నామంటున్నారు. అలా ఈరోజు మాకోసం బొబ్బిలి పులి చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలని అయితే ప్లే చేస్తాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో వెళ్ళగలుగుతాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: विष्णु एफएम 90.4
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో రిటైర్మెంట్ లేని వాళ్ళు కథ వింటారు. ఉషోదయమైంది. కాత్యాయని నిద్ర లేచింది. ఆ ఇంట్లో 35 ఏళ్లుగా అదే వేళ్లకు ఆమె లేస్తుంది. ఆమె గోడ గడియారాన్ని చూసుకుని లేవదు. ఆమె లేచిన వేళను బట్టి ఇంట్లో వాళ్లు తమ వాచీలని సరిచేసుకుంటారు. ఆమె 3 నిమిషాల సేపు ఒకచోట నిలబడేది, గొక్కెడు కాఫీయో మంచినీళ్ళు గొంతులో పోసుకోవటానికి. ఆ తర్వాత నిరంతరమైన చాకిరి. అందరికీ టిఫిన్లు భోజనాలు తయారు చేసే యంత్రం ఆమె. పెళ్లైన కొత్తలు భర్తతో పాటు కాలేజీలకి వెళ్లి మరుదరిద్దరికీ లంచ్ డబ్బాలు కట్టించేది. వాళ్ల చదువులై ఉద్యోగాల మీద ఎక్కడికో వెళ్లేసరికి కొడుకు కూతురు స్కూళ్లకి వెళ్లేవారు. మళ్లీ 3 డబ్బాలు కట్టివసాగింది. కూతురు అత్తారింటికి వెళ్ళింది కదా, 1 డబ్బా తగ్గిందనుకునేలాగా ఉద్యోగస్తురాలైన కోడలు సుగుణ వచ్చింది. అత్తగారు కట్టిస్తుంటే నిర్మహమాటంగా తన డబ్బాని తాను పట్టుకుని వెళుతోంది. చూస్తుండగాని మనవరాలు కరుణ పుట్టింది. అత్తగారికి పని తగ్గించటానికని పైకి చెప్పుకుంటూ పిల్లని ప్లే స్కూల్లో చేర్చింది కోడలు. మధ్యాహ్నం అక్కడికి వెళ్లి పిల్లని ఇంటికి తీసుకువచ్చి దాని బట్టలు మార్చి ముఖం కడిగి బతిమాలి బతిమాలి అన్నం తినిపించడం అదనపు పనైంది కాత్యాయనికి. అందరికీ లంచ్ డబ్బాలే కదా, మరి కాస్త వండి తలా కాస్త సరిపెట్టడమే కదా అనిపిస్తుంది చూసేవాళ్ళకి. కాని లంచ్ డబ్బాల్లో ఒకరోజున్నది ఇంకో రోజు పనికిరాదు. రోటీ, కూర, ఇడ్లీ, చట్నీ, మసాలా దోశ, పూరి, కుర్మా, ఇలా రోజుకొకటి మారుస్తూ ఉండాలి. లేకపోతే రోజు ఇదేనా అని భర్త కొడుకు సుణుగుతారు. ఆమె అదృష్టమేమంటే కోడలు ఇంకేదో స్పెషల్గా అడగటం లేదు. ఇక మనవరాలికి డబ్బా కట్టడం వచ్చాక కొత్త వెరైటీలు తోడయ్యాయి. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సుగుణ ఫ్రూట్ బ్రెడ్ క్రీమ్ బిస్కెట్లు చిప్సో తీస్తుంది. ప్రొద్దున్న కరుణ లంచ్ డబ్బాల్లో బామ్మ చేసింది సగం, అమ్మ తెచ్చింది సగం ఉంటాయి. ఆ పిల్లకి అలానే ఇష్టం. ఈ మధ్యనే జగన్నాథం గవర్నమెంట్ సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాడు. రోజంతా ఇంట్లో ఉండటం వల్ల ఆమె కాస్త ఊపిరి తీసుకుందామనుకునేలోగా కాస్త కాఫీ పెట్టబోయి కాత్యా అంటాడు. 4 అదరవులతో భోంచేస్తున్నాడేమో బుక్తాయాసంతో మధ్యాహ్నం కునుకు తీస్తున్నాడు. నిద్ర లేచి ఏమిటో ఆకలిస్తున్నట్లుగా ఉంది అంటాడు. పకోడీలు బజ్జీలు ఏదోటి ఆమె తరచుగా చేయాల్సి వస్తుంది. కాసేపు టీవీ ముందు కూర్చుందామన్నా పక్కింటి శ్యామలతో మంచి చెడ్డ మాట్లాడదామన్నా ఆమెకు తీరటం లేదు. కాస్తంత చిక్కులు తీసుకుని జుట్టు దువ్వుకోవటమే గగనమైపోతుంది. భర్త రిటైర్ అయితే చాలామంది గృహిణులకి కాస్తంత విశ్రాంతి దొరుకుతుందనుకుంటారు. కానీ కాత్యాయనికి మాత్రం పని పెరిగిందనే చెప్పాలి. జగన్నాథం ఆఫీస్కి వెళ్లే రోజుల్లో చాలా బిజీగా ఉండేవాడు. ఒక్కసారిగా దొరికిన రిటైర్మెంట్ వల్ల అతన్నేమిటో శూన్యమనే సుడిగుండంలోకి తోసేసినట్టుగా ఉంది. చెరువులోంచి గట్టున పడ్డ చేపలా

గిలగిలా కొట్టుకుంటున్నాడు. అతను మాటిమాటికి ఏం తోచడం లేదు అని అనటంతో తండ్రికి ఏదైనా ఉద్యోగం చూసిపెట్టమని తన ఫ్రెండ్కి చెప్పాడు కార్తీక్. వారం తిరగకుండానే తమ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్లో ఒక ఖాళీ ఉందని, అతని తండ్రికి అది సరిపోతుందని చెప్పాడు తన ఫ్రెండ్. మీ ఇష్టం, మీరెప్పుడైనా వెళ్ళి జాయిన్ కావచ్చునన్నా అన్నాడు కార్తీక్. క్యాలెండర్ తీసి మంచి రోజు చూసుకుని చేరతానని

చేస్తుంది అని బతిమాల సాగింది కాత్యాయని. తన ముస్తాబు, బ్యాగ్ సర్దుకోవటం, గబగబా టిఫిన్ నోట్లో కుక్కుకోవటం ఇవే ఘనకార్యాలుగా భావించే సుగుణకి కూతురికి టిఫిన్ తినిపించేంత తీరికెక్కడిది. అత్తగారు తమ లంచ్ డబ్బాలు ఎప్పుడు కట్టిస్తారా అని క్రీగంట చూస్తూ తన పనుల్లో హడావుడిపడే ఆమెకు కూతురికి తినిపించే ఓర్పులేదు, నేర్పులేదు. కూతురు మారాం చేస్తుండేసరికి కోపమొచ్చి ఆ పిల్లని కొట్టబోయింది. తన చేయి అడ్డుపెట్టినందుకు ఆ దెబ్బ కాత్యాయనికి తగిలింది. ఆమెకు సారీ చెప్పాల్సింది పోయి, మీరు దాన్ని బాగా గారం పెట్టి పాడు చేస్తున్నారత్తయ్య అని ఇద్దరినీ కలవేసి కసురుకుంది సుగుణ. దానికి నేనెలాగో పెడతా కాని ఈ పూటకి మీ డబ్బాలు మీరే సర్దుకోండమ్మా అంది కాత్యాయని. సుగుణ అటు వెళ్లగా చూసి మనవరాల్ని ఎత్తుకుని మనవరాల్ని ఎలాగో బతిమాలి మరికాస్త తినిపించింది. వాళ్లు వెళ్లిపోయాక అమ్మయ్యా గాలివాన వెలిసింది అంది కాత్యాయని నీరసంగా నవ్వి. అదేమీ గుర్తించని జగన్నాథం తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లే కులాసాలు, మరి నేను వెళ్ళొస్తానోయ్ అని నవ్వాడు. నిజంగా మళ్లీ ఉద్యోగంలో చేరతారా? ఆమె గొంతులోని నిరుత్సాహాన్ని అతను గుర్తించలేదు. విజయంగా వెళ్ళిరండి అని బొట్టు పెట్టి వీరవనితలా నా ఖడ్గాన్ని, అది నా కళాన్ని అందివ్వక అలా డీలాగా ముఖం పెడతావేంటి? అదనంగా 4 రాళ్ళు సంపాదించేస్తాను, చేదా అని గలగలా నవ్వాడు. ఇంట్లో ఏం తోచడం లేదని చెప్పి ఇప్పుడు అదనంగా సంపాదించగలుగుతున్నాడంటున్నాడు, ఏంటైన ఉద్దేశం అడుగుదామనుకుంది. అతన్ని ప్రశ్నించే అలవాటు లేదామెకు, అడగలేకపోయింది. ఆమె తెల్లబోతూ చూస్తుండగానే త్వరగా వచ్చేస్తాలే అని చెప్పి గబగబా వెళ్ళిపోయాడు. ఆమెకు నిస్సత్తువుగా ఉంది. ప్రొద్దుట తాగిన కాఫీ తప్ప మళ్ళీ ఏం లేదు. తింటే కాస్త ఓపిక వస్తుందని ప్లేట్లో పెట్టి తెచ్చుకుంది. నోట్లో పెట్టుకుపోయేసరికి కడుపులో ఏదో తిప్పినట్లయింది. గబగబా వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి డొక్కుంది. ముఖం కడుక్కుని నెమ్మదిగా వచ్చి మంచం మీద పడుకుంది. అలా ఎంతసేపుందో ఆమెకు తెలియదు. అంత నిస్సత్తువులో కూడా మనవరాలి గురించి మర్చిపోలేదు. ఎవరూ తట్టిలేపినట్లు లేచి శక్తిని తెచ్చుకుని తలుపుకి తాళం పెట్టి వీధి చివరికి వెళ్ళింది. 10 నిమిషాల్లో కరుణ బస్సు వచ్చింది. అంతసేపు అక్కడ నిలబట్టమే ఎంతో కష్టమైంది. పిల్ల బ్యాగ్ తీసుకుని దాన్ని మరో చేత్తో పట్టుకుని ఇంటికి ఎలా చేర్చిందో కూడా ఆమెకు తెలియలేదు. అలాగే ముక్కుతూ పిల్లకి బట్టలు మార్చి కాస్త తినిపించి దాన్ని పడుకోబెట్టి తేలిపోతున్న కాళ్లతో వచ్చి హాల్లో సోఫాలోనే వాలిపోయింది. ఏవో సెగలు చెవుల్లోంచి బయటికి వచ్చినట్లనిపించింది. అలా ఎంతసేపు గడిచిందో ఆమెకు తెలియదు. తన ఫ్రెండ్స్తో ముచ్చట్లు ముగించుకుని 2-3 గంటల తర్వాత తిరిగి వచ్చాడు జగన్నాథం. వారగా వేసి ఉన్న తలుపులు తోసుకుంటూ వచ్చాడు. ఆ చప్పుడుకి కాత్యాయని కళ్ళు తెరిచింది. ఏంటి తలుపులు వేసుకోకుండా పడుకున్నావు అని అంటూ ఆమె జవాబుకైనా ఎదురు చూడకుండా మనవరాలి గదిలోకోసారి తొంగి చూసి బట్టలు మార్చుకోవడానికి వెళ్లాడు. అతను వచ్చాక అన్నం వడ్డించమంటారా అని అడిగింది. ఈ మధ్య రిటైర్ అయ్యాక మధ్యాహ్నం అతనితో పాటు తింటోందామి. మా నరసింహం వాళ్ళింట్లో బోన్ చేసేదాకా వదలలేదు. పాపం నా కోసం చూస్తున్నావేమో, నువ్వు తినే. ఇలా ఉద్యోగంలో చేరుతున్నానని చెప్పాను, అదిరిపోయాడు. కొడుకంటే ఎలాగుండాలోయ్, తండ్రికే ఉద్యోగం ఇప్పించేవాడు కావాలి. నా కొడుకు ఉన్నాడు, ఏం లాభం? రిటైర్ అయి 6 నెలలవుతున్నా వాడి చదివింకా పూర్తి కాలేదు. ఇలాగే కొన్నాళ్ళు పోతే వాడికి నేనేం ఇప్పించలేను, కానీ నేనే ఒకటి వెతుక్కోవాలి అని వాపోయాడు. ఒక్కొక్కళ్ళది ఒక్కో బాధ. సరాసరి నా కబుర్లో పెట్టేశాను, నీ వెళ్ళి కాస్త తిను. ఎండలో తిరిగొచ్చానేమో, తిక్కతిక్కగా ఉంది, కాసేపు కునుకు తీస్తా అని ఏకబిగిని మాట్లాడి పడక గదిలోకి వెళ్ళిపోయాడు అతను. అతనే కనుక కాస్తంత పరీక్షగా చూసుంటే భార్య పరిస్థితి అర్థమయ్యేది. అంత పరీక్షగా చూసి లోతుగా ఆలోచించే అలవాటు అతనికి లేదు. హడావుడి మనిషి, తన బాధలు చెప్పుకునే అలవాటు ఆమెకి లేదు. అన్నింటికీ సర్దుకుపోవటమే. నిస్సత్తువగా అలాగే కళ్ళు మూసుకుని పడుకుంది. 1 గంట పోయాక నిద్రలేచి వచ్చాడు. ఏమోయ్ టీ పెడతావా అన్నాడు అలవాటుగా. ఆమె మగతగా కళ్ళు తెరచి మళ్లీ బరువుగా మూసుకుంది. పాపం అలసిపోయినట్టుంది. ఈ పూట తనే ఆ టీ ఏదో పెట్టి ఆమెకు కూడా ఇస్తే ఆనందపడుతుంది కదా అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళాడు. అలవాటు లేని పని. గిన్నెల మీద మూతలు తీసి చూస్తే అన్నీ అలానే కనిపించాయి. అంటే
ఆమె అన్నం తినలేదన్నమాట.

కంగారుగా తిరిగొచ్చి ఆమె ఒంటి మీద చేయివేశాడు. చుర్రుమంది ఆమె పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా తన ఫ్రెండ్ ఇంట్లో తినొచ్చి చక్కగా నిద్రపోయాడు. కనీసం అక్కడి నుంచి ఫోనైనా చేయాల్సింది. ఎంత పొరపాటు! మనసు చివుక్కుమంది. గబగబా బెడ్రూంలోకి వెళ్లి దుప్పటి తెచ్చి ఆమె కప్పాడు. వంటింట్లోకి వెళ్లి కాఫీ కలుపుకొచ్చాడు. కాత్యా అని లాలనగా ఆమె ఒంటి మీద చేయివేశాడు. ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. అన్నం తినలేదన్నమాట అన్నాడు బాధగా. తినాలనిపించలేదండి అంది లో గొంతుకుతూ. జ్వరం ఎలా తినాలనిపిస్తుంది? సరే మందు వేసుకుని కాఫీ తాగు. మాత్ర వేసుకుని కాఫీ తాగి పడుకుంది. నువ్వు చెప్పందే నీ ఒంట్లో బాగోలేదని నాకు ఎలా తెలుస్తుంది? ఆమె పలచగా నవ్వింది. అవునులే, నీ బాధలు పైకి చెప్పుకుని అలవాటు నీకుంటే కదా. ఎందుకంత ఇదవుతారు? కాసేపటికి అదే తగ్గిపోతుంది. ఆమె అన్నట్టు జరగలేదు. తగ్గినట్టే తగ్గి మళ్ళీ సాయంత్రానికి పెరిగింది. వీధి చివరన ఉన్న ఆచార్య గారిని తీసుకొచ్చి చూపించాడు. కంగారు పడాల్సిందేమీ లేదని, మామూలు జ్వరమేనని, అలసట వల్ల వచ్చిందేనని చెప్పి మందిచ్చి వెళ్ళిపోయాడాయన. కొడుక్కి ఫోన్ చేసి సంగతి చెప్పాడు జగన్నాథం. కోడలికి కూడా చెప్పి తొందరగా రమ్మని చెప్పమన్నాడు. రాత్రి భార్య కళ్ళు తెరవకుండా అలాగే పడుకునేసరికి కోడలు కొత్త కూర చేసినా అతనికంతగా సహించలేదు. తిన్నాననిపించుకుని వచ్చి ఆమె మంచం ప్రక్కనే వాళ్ళు కుర్చీలో వాలాడు. మర్నాటి నుంచి కొత్త ఉద్యోగంలో చేరాలనుకుంటున్నాడు. తనకి బాగానే కాలక్షేపం అవుతుంది. కానీ కాత్యాయని సంగతి ఏమిటి? తను 34 ఏళ్ల సర్వీస్ తర్వాత రిటైర్ అయ్యాడు. ఆమె చాకరీకి రిటైర్మెంట్ ఏది? ఇలా జీవితాంతం అందరికీ సేవలు చేస్తూ బతకాల్సిందేనా? రేపు తామంతా ఆఫీసులో ఉండగా తను పిల్లదాన్ని తీసుకురావడానికి వెళ్ళి ఎక్కడైనా పడిపోతే ఎంత ప్రమాదం! ఒంట్లో బాగుండక అసలు వెళ్ళలేకపోతే ఎంత ఇబ్బంది! ఈ సంగతి తామెవరికీ తోచలేదే. తను కొత్త ఉద్యోగంలో చేరి ఇంకా సంపాదించవచ్చు అనుకున్నాడు. ఈ అదనపు సంపాదన దేనికి? తనకొచ్చే పెన్షన్ చాలదా? ఆరోగ్యాలు పాడైపోయాక ఈ డబ్బు దేనికి? తరచి తరచి ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు జగన్నాథం. భార్య ప్రక్కని రాత్రి పడుకున్నప్పుడు ఆమె చెంప నిమిరాడు. జ్వర తీవ్రతకు మరి దేనికు? ఆమె చెక్కిళ్లపై కన్నీటి తెడ తగిలింది. మనస్సు చివుక్కుమంది. తెలియని బాధతో అతని ఒళ్ళు గగురు పొడిచింది. అతని స్పర్శ తగిలి ఆమె నాడుల ద్వారా అతని గుండె అలచడి ఆమెకి వినిపించింది. మర్నాడు ప్రొద్దున కరుణకి టిఫిన్ పెట్టడానికి వచ్చాడు జగన్నాథం. నువ్వు పేపర్ చదువుకో తాత, బామ్మ పెడుతుంది అంది కరుణ. లేదమ్మా, బామ్మకి ఆయొచ్చింది కదా, ఇక నుంచి రోజు కూడా బామ్మ పనుల్లో సగం నావి. నీకు బొవ్వ పెట్టడం, స్కూల్ బస్ ఎక్కించడం, మళ్ళీ తీసుకురావటం ఇవన్నీ కూడా నేనే చేస్తాను. అప్పుడు బామ్మకి కాస్తంత పని తగ్గుతుంది. బామ్మ వైపు తాత వైపు మార్చి మార్చి చూసి, నా బొవ్వ నేనే తింటే బామ్మకి హాయి కదా తాత అంది కరుణ. అవునమ్మా, అలాగైతే నా బట్టలు నేనే వేసుకుని నా బొవ్వ నేనే తింటాను తాత. కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారన్నట్లు అందరికీ తాను చెప్పదలుచుకున్నది పిల్లది చెప్పేసరికి అతనికి పరమానందమైంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బామ్మకి బరువు తగ్గుతుంది కదమ్మా. నువ్వు బంగారు తల్లివి కనుక ఇట్టే గ్రహించుకున్నావు అన్నాడు కొడుకుని కోడలిని క్రీగంట మార్చి మార్చి చూస్తూ. గ్రహించుకున్నావా అన్నట్టు భార్య వైపు చూశాడు కార్తీక్. ముఖం ఎర్రగా చేసుకుని వంటింట్లోకి విసవిసా వెళ్ళిపోయింది సుగుణ. కొడుకు అడగకుండానే, మీ ఫ్రెండ్కి సారీ చెప్పరా కార్తీ, నేను ఆ ఉద్యోగంలో చేరడం లేదు. మీ అమ్మకి భారం తగ్గించడం అవసరం, లేకపోతే మంచాన పడిపోతుంది, అప్పుడింకా ఇబ్బంది పడిపోతాం. నాకు తోచకపోవటం ఏంటి? చేయాలనుకుంటే ఎవరికైనా ఇంట్లో ఎన్ని పనులేవు అన్నాడు జగన్నాథం. పడగదిలో ఇటు నుంచి అటు దొల్లిన కాత్యాయనికి ఇదంతా కళ అని అనిపించింది. ఉద్వేగంతో ఆమె ఒళ్ళు పులకరించింది. కళ్ళలోకి నీళ్లు చింది వచ్చాయి. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో రిటైర్మెంట్ లేనివాళ్ళు కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రెడి విష్ణు 90.4. అంతవరకు సెలవు. మరి నమస్కారాలతో మీ విజయ.

0: 90.4.
1: రెడ్డి విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసం సందర్భంగా పంచారామక్షేత్రం సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో సారె మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ధర్మకర్తలి మండలి చైర్మన్ బంగారాజు, సభ్యులు, వివిధ సంస్థలు, భక్తులు కావిళ్లు, ఎడ్లబళ్లలో దాదాపు 8,000 కిలోల సారెతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. అర్చకులు సంప్రోక్షణ చేసి అనంతరం సారెను పార్వతీమాత అన్నపూర్ణమ్మలకు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వాటిని భక్తులకు పంపిణీ చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. శ్రావణ మాసం సందర్భంగా భీమవరం పట్టణంలో 3వ వార్డులోని మావుళ్లమ్మ జాతరను ఆదివారం వైభవంగా నిర్వహించారు. 24వ వార్డులో లలితాదేవి ఆలయం వద్ద, రెస్ట్ హౌస్ రోడ్లో జాలర్ల సొసైటీ ఆధ్వర్యంలో, రామాలయం వద్ద తూర్పు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని అమ్మవారికి పూజలు చేసి జాతర ఊరేగింపులను ప్రారంభించారు. పల్లెల్లో రహదారులు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి, వైద్య సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఉండి ఎమ్మెల్యే, ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు. పాలకొడేరు మండలం మొగలులో సుమారు 70 లక్షలు విలువైన అభివృద్ధి పనులను ఆయన ఆదివారం ప్రారంభించారు. స్థానిక మంచినీటి చెరువు వద్ద 36 లక్షలతో నిర్మించిన ఆయుష్మాన్ భవనాన్ని, పేదల కాలనీ గుత్తులవారి పాలనలో 34 లక్షలతో నిర్మించిన 3 సీసీ రహదారులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. విద్యతోనే అభ్యున్నతి సాధ్యమని, ప్రతిభావంతులైన పేద యువతకు చేయూతనివ్వడం అభినందనీయమని రాజ్యసభ సభ్యుడు పక్కా సత్యనారాయణ అన్నారు. లక్ష్మీతార చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుల సౌజన్యంతో విద్యార్థులకు ఆదివారం ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. భీమవరంలోని శ్రీ వెంకటేశ్వర బదిరోన్నత పాఠశాలలో 77 మంది విద్యార్థులకు నూతన వస్త్రాలు, 40,000 రూపాయల ఉపకార వేతనాలు అందించారు. భిన్న వాతావరణ పరిస్థితులు, వ్యాధుల వ్యాప్తి ఉభయ జిల్లాల్లో రొయ్యల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 4 నెలల కిందటి వరకు వైట్ గట్, ఈహెచ్పి, ఇప్పుడు తెల్లమచ్చల వ్యాధి రొయ్యల చెరువులను తుడిచిపెట్టేస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే 65% విస్తీర్ణంలో పంట దెబ్బతింది. గత 6 నెలల వ్యవధిలో సాగుదారులు 1,300 కోట్లకు పైగా నష్టపోయారంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో స్పష్టమవుతోంది. నాణ్యత లేని సీడ్ వినియోగమే దీనికి ప్రధాన కారణమని ఆక్వారంగ నిపుణులు చెబుతున్నారు. ఆర్టీసీ ప్రయాణికులకు మరింత మెరుగ్గా సేవలందించేలా చర్యలు చేపట్టినట్లు జిల్లా ప్రజా రవాణాధికారి గిరిధర్ తెలిపారు. త్వరలోనే జిల్లాకు విద్యుత్ బస్సులు రానున్నాయని పేర్కొన్నారు. తొలి దశలో జిల్లా కేంద్రానికి 50 బస్సులు మంజూరు అయ్యాయని, అవి వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పంచదార నిల్వలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. హోల్సేల్ వ్యాపారుల వద్ద ఎంత నిల్వలు ఉండాలి, రిటైల్ వ్యాపారి వద్ద ఎంత నిల్వ ఉండాలనే నిబంధనలు పెట్టారు. గత వారం పంచదార ధర ఆకాశాన్నంటడంతో అధికారులు నిల్వలు తనిఖీ చేశారు. ప్రభుత్వం చర్యలతో పంచదార ధరలు తగ్గుముఖం పట్టాయి. గత వారం కిలో 75 రూపాయల నుంచి 80 రూపాయలు కాగా, ఈ వారం రిటైల్గా 65 రూపాయలు ఉంది. హోల్సేల్ వ్యాపారి 400 మెట్రిక్ టన్నుల వరకు సరుకు నిల్వ చేసుకునే అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. ఫ్యాక్టరీలకు కూడా కొన్ని నిబంధనలు పెట్టింది. ఉత్పత్తి చేసిన పంచదారను హోల్సేల్ వ్యాపారులకు కోటా ప్రకారం సరఫరా చేయాలి. ప్రతి వారం స్టాక్ వివరాలు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం పంచదార ఫ్యాక్టరీలకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. నర్సాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో రేపు సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ నాగరాణి, జేసీ కల్పశ్రీ, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అధికారులతో సమీక్షించారు. మరోవైపు ఎమ్మెల్యే నాయకర్తో పాటు నియోజకవర్గ నాయకులు సమాయత్తం అవుతూ ఉన్నారు. వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు మెప్మా ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని 6 మున్సిపాలిటీల పరిధిలో వచ్చే నెల 1 నుంచి 30వ తేదీ వరకు లోక కళ్యాణ్ మేళా నిర్వహించనున్నారు. గుర్తించిన వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయించేందుకు మున్సిపాలిటీల వారీగా మేళా నిర్వహిస్తారు. మెప్మా గుర్తించిన వీధి వ్యాపారులను కూడా పరిగణలోకి తీసుకునే కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. జిల్లాలోని 6 మున్సిపాలిటీల పరిధిలో గుర్తించిన వీధి వ్యాపారులు సుమారు 14,000 మంది ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 10,000 మంది వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించామని చెబుతూ ఉన్నారు. మిగిలిన వారిలో 1,668 మంది వీధి వ్యాపారులకు రుణాలు అందించడమే లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు. మానవ జన్మ ఎంతో పవిత్రమైందని, నైతిక విలువలు పాటిస్తూ నిస్వార్థ సేవాభావంతో సమాజ శ్రేయస్సుకు కృషి చేసినప్పుడే జీవితానికి నిజమైన సార్థకత లభిస్తుందని స్వామి సచ్చిదానంద సరస్వతి విశ్వ విజ్ఞానపీఠం వ్యవస్థాపకులు స్వామి దత్తర్షిత సరస్వతి స్వామీజీ అన్నారు. ఆదివారం ఆదిత్య హైస్కూల్ సమీపంలోని కళావేదిక వద్ద ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఆధ్యాత్మిక విలువలను జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకెళ్తారని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు హెచ్చరించారు. శనివారం అర్ధరాత్రి స్థానిక ఆకివీడ్లోని స్థానిక మెయిన్ సెంటర్లో చేస్తున్న స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ను ఆయన పరిశీలించి మాట్లాడారు.

0: డివిజన్ పరిధిలో ప్రతిరోజు ప్రతి చోట తనిఖీలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ విధంగా చేయడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చని అన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్లు తగ్గుతాయని అన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి బుధవారం శుక్రవారం ప్రసూతి వైద్య నిపుణురాలు సేవలు అందుబాటులో ఉంటాయని ఆకువీడు ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్యులు విక్రమ్ తెలిపారు. కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యురాలు సునీత ఈ 2 రోజులు వచ్చి సేవలందించనున్నారని అన్నారు. గర్భిణీలు బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్ లైన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

తున్నారా, మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல், பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: శ్రోతలందరికీ ఆణిముత్యాలు కార్యక్రమానికి స్వాగతం. తెలుగు భాషలో 56 అక్షరాలున్నాయి. ఎన్నో పదాలు, మరెన్నో వ్యక్తీకరణలు, ఎన్నెన్నో భావాలతో కూడిన నిరాడంబరమైన చిన్న మాటల్లో ఒక పాత్ర స్వభావాన్ని, మానసిక స్థితిని ఎంతో గొప్పగా మలచడం కేవలం ఒక్క పాటకి మాత్రమే సాధ్యం. తెలుగు సినిమా పాటల్లో రచనాపరంగా, సంగీతపరంగా, నేపథ్యగానపరంగా ఎన్నో అత్యుత్తమమైన పాటలు ఈనాటికి శ్రోతల హృదయాలలో నిలిచిపోయాయి. అటువంటి పాటలు మరొకసారి మీ అందరి ముందుకు తీసుకొస్తోంది రేడియో విష్ణు 90.4 ప్రసారం చేసే ఆణిముత్యాలు కార్యక్రమం. మరి విని ఆనందించండి.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా KSR దాస్ దర్శకత్వంలో కృష్ణ శ్రీదేవి జంటగా 1982 విడుదలైన చిత్రం బంగారు కొడుకు. ఈ చిత్రం నుంచి ఈ తోటకు తొలకరి నీ అందం పాట వింటారు. SP బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన ఈ గీతానికి వేటూరి సాహిత్యం అందించగా చక్రవర్తి సంగీతం సమకూర్చారు. మరి పాట విందామా?

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: బంగారు కొడుకు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పడిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు అక్కినేని నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావు, రజని, శారద ముఖ్య తారాగణంగా 1987లో బి గోపాల్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం కలెక్టర్ గారబ్బాయి. ఈ చిత్రం నుంచి అందమా అంటుకు నీవే అనే పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన గీతానికి చక్రవర్తి స్వరకల్పన చేయగా వేటూరి సుందర్రామ్మూర్తి సాహిత్యం అందించారు. మరి పాట వినండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: కలెక్టర్ గారి అబ్బాయి చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా కార్యక్రమంలో. ఇప్పుడు 1979లో రాజా చంద్ర దర్శకత్వంలో సత్యనారాయణ, మురళీమోహన్, సుభాషిణి ప్రధాన తారాగణంగా రూపొందించిన చిత్రం మా ఊళ్ళో మహాశివుడు. ఈ చిత్రం నుంచి నయనాలు మాట్లాడేనే పాట వింటారు. వేటూరి రాసిన గీతానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల నేపథ్యగానం అందించగా సత్యం సంగీతం అందించారు. మరి మీ అందరి కోసం ఈ పాట.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. మా ఊళ్ళో మహాశివుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. ఇప్పుడు 1966లో తాపి చాణిక్య దర్శకత్వంలో ఎన్టీ రామారావు జమున ముఖ్య తారాగణంగా విడుదలైన చిత్రం అడుగు జాడలు. ఈ చిత్రం నుంచి సి నారాయణ రెడ్డి రాసిన మనసే మధుగీతమై పాట వింటారు. పి సుశీల గానం చేయగా మాస్టర్ వేణు సంగీతం అందించారు. మరి పాట వింటారా?

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. అడుగుజాడలు చిత్రం నుంచి పి సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. ఆణిముత్యాలు కార్యక్రమంలో ఇప్పుడు ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో లక్ష్మీ ఫిలిమ్స్ పతాకంపై అక్కినేని నాగేశ్వరరావు, రాధిక, సుజాత ముఖ్య తారాగణంగా విడుదలైన చిత్రం అనుబంధం. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన ప్రతిరేయి రావాలా పాట వింటారు. వేటూరి గీతానికి చక్రవర్తి సంగీతం అందించారు.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665-58773.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే సాహిత్య. సో లిజనర్స్, మరి ఇవాళ మహిళా కార్యక్రమానికి స్వాగతం. సో ఇవాళైతే నేను మీతో బోల్డని కబుర్లు, మంచి మంచి వంటకాలు చెప్పడానికి వచ్చేసానండి. సో ఇవాళ మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకుందాం, మరి స్టే ట్యూన్డ్.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్, మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. సో లిజనర్స్, ఇవాళ మన ఫస్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఖాదీకి కాలం కలిసి వచ్చేస్తోంది. 2017 నుండి దేశంలోని ప్రముఖ డిజైనర్ల దృష్టి ఖాదీ వైపు మళ్ళింది. ఖాదీ రంగులద్దుకుని పోటీలో నిలదొక్కునే ప్రయత్నం కూడా చేస్తోంది.

ఖాదీ వస్త్రాన్ని ఫ్యాషన్ ప్రపంచానికి మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంయుక్తంగా జాతీయ స్థాయిలో ఖాదీ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ పోటీలను ఢిల్లీలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. 2017 అవార్డును విశాఖపట్నానికి చెందిన డిజైనర్ లక్ష్మీ సుజాత గుంగూరి గెలుచుకున్నారు. మరి ఆవిడ మాటల్లోనే ఆవిడ కథ ఏంటో విందాం ఇవాళ. మా సొంతూరు తూర్పుగోదావరి జిల్లాలోని గుమ్మిలేరు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని వారంతా చేనేత కార్మికులే. ప్రపంచమంతా సరికొత్త ఫ్యాషన్లతో ముందుకు పోతుంటే వాళ్ళు మాత్రం పూర్వపు పద్ధతుల్లోనే వస్త్రాలను డిజైన్ చేయడం వల్ల అభివృద్ధి సాధించలేకపోతున్నారని నేను గ్రహించాను. యువతరం అభిరుచులు ఫ్యాషన్లకు అనుగుణంగా ఖాదీని తీర్చిదిద్దినప్పుడే రెడీమేడ్ వస్త్రాల పోటీని తట్టుకుని నిలబడే అవకాశం ఉందని భావించాను. అలా చాలా కాలం నా ఆలోచనల్ని ఖాదీ చుట్టే తిరిగాయి. ముందు నుండి నాకు ఫ్యాషన్ టెక్నాలజీ మీద చాలా ఆసక్తి ఉండేది. మా అమ్మాయి ఐశ్వర్య చిన్నప్పటి నుండి తనకు రకరకాల దుస్తులు సరదాగా నేనే తయారు చేసి ఇచ్చేదాన్ని. ఎన్నో కొత్త డిజైన్లు రూపొందించి వాటికి నా కూతుర్నే మోడల్గా చేసి ఆనందించుకునేదాన్ని. మరింత ఆధునికమైన డ్రెస్సులు రూపొందించాలనే ఆసక్తితో కొన్నేళ్ల క్రితం విశాఖపట్నంలోని జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనర్ కోర్సులో చేరిపోయాను. ఇటీవల మిస్ ఇండియా ఖాదీ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ 2017 పోటీల్లో పాల్గొనే అవకాశం అయితే ఆ ఇన్స్టిట్యూట్ వల్ల దక్కింది నాకు. డిజైనర్ విభాగంలో పోటీల్లో పాల్గొనేందుకు నాకు కూడా అవకాశం కల్పించింది ఆ ఇన్స్టిట్యూట్. దేశవ్యాప్తంగా ఉన్న 200 కళాశాలల నుండి సుమారు 50,000 మంది పోటీల్లో పాల్గొనేందుకు ముందుకు వచ్చారు. ఎథ్నిక్, ఇండో వెస్ట్రన్, వెస్ట్రన్ కేటగిరీలకు విభజించి ఎంట్రీలను ఆహ్వానించారు. సాధారణంగా డిజైనర్ పంపించే డిజైన్ను ఒక్క కేటగిరీలో మాత్రమే ఎంపిక చేస్తారు. కానీ నేను పంపించిన డిజైన్లు 3 కేటగిరీలకు జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు. 11 రకాల వస్త్రాలతో పోటీలకు వెళ్లాను. 2 చీరలు, 3 లెహెంగాలు, 3 స్కర్ట్స్, 3 ఫ్రాక్స్తో పోటీలో పాల్గొన్నాను. ప్రతి వస్త్రాన్ని నాకు నచ్చిన విధంగా విభిన్నమైన ఆకృతుల్లో అత్యంత వేగంగా తీర్చిదిద్దగలిగాను. పోటీలో 50,000 మంది పాల్గొనగా గ్రాండ్ ఫినాలేకు కేవలం 37 డిజైన్లు మాత్రమే ఎంపిక చేశారు. విశేషం ఏంటంటే వాటిలో 3 నావే ఉన్నాయి. ఢిల్లీలో జరిగిన గ్రాండ్ ఫినాలేలో 6 సభ్యులతో కూడిన జ్యూరీ నా డిజైన్ వైపే మొగ్గు చూపింది. ఖద్దరు, నూలు కాంబినేషన్లో నేను డిజైన్ చేసిన వస్త్రాలు, జ్యువెలరీ వారిని ఎంతో మంత్రముగ్ధుల్ని చేశాయట. ఎథ్నిక్, ఇండో వెస్ట్రన్, వెస్ట్రన్ ఇలా 3 కేటగిరీల్లో వినియోగించిన ఖాదీ వస్త్రాలను నాచురల్ కలర్లోనే ఉండేటట్టు చూసుకున్నా. ఇకపోతే మోడల్స్ వినియోగించే జ్యువెలరీకి కూడా ఖాదీ నూలును వినియోగించా. ఇందుకోసం ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లా అంగర నుండి నూలు మరీ తెప్పించి జ్యువెలరీ డిజైన్ చేశాను. డిజైన్లో వేరే క్లాత్ను వినియోగించకుండా పొందూరు నుండి తీసుకువచ్చిన ఖద్దరిని మాత్రమే వాడాను. కలర్స్ను వాడకపోవడం, ఖాదీతోనే జ్యువెలరీ తయారు చేయడం జ్యూరీ సభ్యులను అమితంగా ఆకట్టుకుంది అప్పట్లో. వీటిని ఏ ఉద్దేశంతో తయారు చేశారని జ్యూరీ సభ్యులు నన్ను ప్రశ్నించినప్పుడు ఇదే విషయాన్ని చెప్పానప్పుడు ఖాదీలో వేరే వస్త్రాన్ని వినియోగిస్తే సహజత్వం పోతుందని వివరించాను. నా సమాధానానికి వారు ఎంతో సంతృప్తి చెందారు. నూనెతో చేసిన జ్యువెలరీ, నాచురల్ కలర్లోనే ఖద్దరును వినియోగించాలన్న నా నిర్ణయమే జాతీయ స్థాయిలో నన్ను విజేతగా నిలిపాయని భావిస్తున్నా ఇప్పటికీ. ఈ దుస్తులు, జ్యువెలరీ తయారీలో నా కుమార్తె ఐశ్వర్య, భర్త రవీంద్రనాథ్ ఎంతగానో నాకు సహకరించారు. ఈ విజయంలో వారికి కూడా భాగస్వామ్యం ఉంది. ఈ అవార్డు స్ఫూర్తితోనే అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఫ్యాషన్ డిజైనింగ్ పోటీల్లో పాల్గొనాలనిపించింది అప్పుడు. నిజానికి చేనేత వస్త్రాల్లో నూలును వినియోగించి సరికొత్త ఫ్యాషన్లు సృష్టించవచ్చు. ఆ దిశగానే ఇప్పుడు నేను అడుగులు వేస్తున్నా అని వివరిస్తున్నారు లక్ష్మీ సుజాత గారు. సో లిజనర్స్, తెలుసుకున్నారు కదండి లక్ష్మీ సుజాత గారి కథ ఆవిడ మాటల్లోనే. ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అయిపోతుంది. లిసన్ టు ఇట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: బ్యాంక్ మేనేజర్ అని ఫోన్ చేశారా? పిన్ నెంబర్ అడుగుతున్నారా? గుర్తుంచుకోండి, బ్యాంక్ అధికారులు ఎప్పుడూ మీ వ్యక్తిగత వివరాలు అడగరు. కాల్ కట్ చేయండి, క్షేమంగా ఉండండి.
2: ఓకే లిజనర్స్, సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాం కదా. సో మరి ఈ సాంగ్ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను మరి. అండ్ మన నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఇవాళ మన బ్యూటీ టిప్ వచ్చేసి సీరమ్స్ గురించి. ముఖం అంతా నల్లగా మారిపోయింది, ఏం చేయాలి? ఈ మొటిమలు పోవాలంటే అసలు ఏది వాడాలి? చర్మం నిగనిగలాడుతూ కనిపించాలంటే ఏ క్రీమ్ కొనాలి? నేను అమ్మాయిల మనసులో మెదులుతున్న ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఈ మధ్య బాగా వినిపిస్తున్న సమాధానం సీరం వాడితే సరి అన్నమాట మాత్రమే. అసలు ఏంటి ఈ సీరం, ఏమిటా సంగతులు అన్నవి తెలుసుకుందాం మరి. అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే అంటూ అమ్మాయి అందాన్ని ఎంతగా పొగిడినా సరే ముఖం పైన చిన్న మచ్చ కూడా ఉండకూడదని కోరుకుంటుంది ఏ అమ్మాయినా. ఏ వయసులోనైనా మేలిమి ఛాయతో మెరిసిపోవాలను

కాదు, అన్నాన్ని పెంచుకోవడానికే ఎన్నెన్నో సౌందర్యోత్పత్తులు వాడేస్తారు అమ్మాయిలు. అందుకోసమే మార్కెట్ లోనూ బోల్డెని క్రీములు లోషన్లు వచ్చేస్తున్నాయి. ఈ మధ్య వాటన్నిటిని పక్కన పెడుతూ రకరకాల సీరమ్స్ అయితే వచ్చేసాయి. అన్నానికి సంబంధించిన చర్మ సమస్యలు ఏవైనా సరే సీరం నుండి సొల్యూషన్ అంటూ వైద్యులు కూడా వీటిని రికమెండ్ చేస్తున్నారు. మరి మందు ఏదైనా నేరుగా చర్మంలోకి చొచ్చుకుపోతేనే అక్కడున్న సమస్య సమసిపోతుంది. సరిగ్గా ఈ సీరమ్స్ విషయంలోనూ అదే జరుగుతుంది. విటమిన్లు ఇతర పోషకాలు లాంటివన్నీ కూడా సీరంలో చిన్న చిన్న అణువుల్లా ఉంటాయి. ఇవి చర్మంలోని లోతైన పొరల్లోకి సులువుగా చొచ్చుకుపోయి చర్మానికి అవసరమైన పోషకాల్ని నేరుగా అందిస్తాయి. అందుకే కదా మరి చాలా తక్కువ సమయంలోనే కావలసిన ఫలితం వచ్చేస్తుందన్నమాట. ఇకపోతే బ్లాక్ హెడ్స్, మొటిమలు, మచ్చలు, రంధ్రాలు, ముడతలు ఇలా ఒక్కో అమ్మాయికి ఒక్కో ఇబ్బంది. వీటిల్లో ఒక్కో దానికి ఒక్కొక్క రకమైన సీరం దొరుకుతుంది మార్కెట్లో. చర్మం మెరవడానికి సిట్రిక్ యాసిడ్ తో ఉండే విటమిన్ సి సీరం, ముడతలు గీతలు పోయి కొత్త మెరుపుని సంతరించడానికి రెటినాల్ తో వచ్చే యాంటీ ఏజింగ్ సీరం, చర్మం ఫ్లఫీగా నిగారింపుతో ఉండటానికి హైలురానిక్ సీరం, యాంటీ ఆక్సిడెంట్లతో చర్మం మీదున్న బ్యాక్టీరియాల్ని తొలగించే విటమిన్ ఈ సీరం, ఇలాంటివెన్నో అందుబాటులో ఉంటున్నాయి. ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడేది నియాసినమైడ్ సీరం. ఇది రకరకాల స్కిన్ సమస్యలకు చెక్ పెట్టేస్తుంది. పిగ్మెంటేషన్ని తగ్గిస్తూ స్కిన్ టోన్ని మెరుగుపరుస్తుందట. చర్మ రంధ్రాల్ని తగ్గించడంలోనూ ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా ప్రోటీన్లతో ఉండే పెప్టైడ్ సీరమ్స్ చర్మానికి రక్షణగా ఉంటూ ఇతర స్కిన్ డ్యామేజ్లన్నిటినీ తగ్గిస్తుంది. ఇలా చంద్రబింబం లాంటి ముఖాన్ని తెచ్చిపెట్టడానికి మార్కెట్లో బోల్డ్ అన్ని రకాల సీరమ్స్ అయితే వచ్చేస్తున్నాయి. జుట్టు రాలడం తగ్గించడానికి ఆరోగ్యమైన కురులు కోసం కూడా హెయిర్ సీరమ్స్ కూడా మొదలైపోయాయి. జుట్టుకు అవసరమయ్యే పోషకాలు ఉంటాయి వీటన్నిటిల్లో. ఇదంతా బాగానే ఉంది, కానీ ఈ స్కిన్ ఇంకా హెయిర్ సీరమ్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అనే సందేహం అయితే ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. పోషకాలన్నిటినీ ఒక దగ్గర కలుపుతూ తక్కువ pHతో ఉండేలాగా తయారు చేసిన ఈ సీరమ్స్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదట. కానీ సమస్య బట్టి వైద్యుల సలహా మేరకు సీరంను ఎంచుకోవడం మంచిదని చెప్తారు. సీరం బాటిల్ను ఎండ తగలకుండా ఉంచడము, సీరంను నేరుగా చర్మానికి రాయడము, దీని తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయడం లాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అప్పుడే దానివల్ల ఫలితం ఉంటుందట. సో లిజనర్స్, తెలుసుకున్నారు కదండి సొగసరి కోసం ఎలాంటి సీరమ్స్ వాడాలో. సో ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అయిపోతుంది. లిసన్ టు ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: లిజనర్స్, మరొక సూపర్ హిట్ సాంగ్ కూడా వినేసాం కదా. సో ఈ సాంగ్ కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి. సో ఇవాళ మన ప్రోగ్రాంలో లాస్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం, వెజిటేబుల్ మోమోస్. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు 2 కప్పుల మైదా పిండి, 1/2 టీ స్పూన్ ఉప్పు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్. మరి మోమోస్ మధ్య ఫిల్లింగ్స్కు క్యారెట్, క్యాబేజీ తరుగు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 కప్ ఉల్లి తరుగు, సన్నగా తరిగిన 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ సోయా సాస్, తగినంత ఉప్పు, వెనిగర్ మరియు మిరియాలు 1/4 టీ స్పూన్. మరి వెజిటేబుల్ మోమోస్ తయారు చేసే విధానం అయితే తెలుసుకుందాం ఇప్పుడు. మైదా, ఉప్పు, బేకింగ్ పౌడర్లను ఒక దాంట్లో కలుపుకొని అందులో తగినన్ని నీళ్లు పోసి మెత్తటి పిండి ముద్దలా తయారు చేసుకోవాలి. పాన్లో నూనెను వేడి చేసి అందులో ఉల్లి తరుగు, అల్లం ముక్కలను వేగించాలి. తర్వాత పాన్లో క్యారెట్, క్యాబేజీ తురుమును కూడా వేసి పెద్ద మంటపై కాసేపు వేయించాలి. తర్వాత స్టవ్ మీద నుండి దించి అందులో సోయా సాస్, ఉప్పు, వెనిగర్, కావలసినన్ని మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకుని ఉండల్లా చేసి 4 నుండి 5 అంగుళాల పరిమాణంలో గుండ్రంగా ఒత్తుకోవాలి. ఒక్కొక్క దాని మధ్యలో ఫిల్లింగ్కు కర్రీని పెట్టి పిండి అంచుల్ని తడి చేసి పైకి ముడుచుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా అన్ని చేసుకోవాలి. వీటిని 10 నిమిషాల పాటు ఆవిరిలో ఉడకనివ్వాలి. వేడిగా ఉన్న మోమోస్ను సోయా సాస్తో లేదా చిల్లీ సాస్తో తింటే చాలా బాగుంటుందట. మరి లిజనర్స్, విన్నారు కదండి వెజిటేబుల్ మోమోస్ ఎలా తయారు చేసుకోవాలో. సో ఇప్పుడైతే మీరు వెళ్ళి వెంటనే ట్రై చేసేయండి దీన్ని మరి. సో ఇదండి ఇవాళ మహిళా కార్యక్రమం. తిరిగి ప్రసారమయ్యే మహిళలో మళ్ళీ కలుసుకుందాం. అంటే లెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ఆర్జే సాహిత్య.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818 16 277 96 237 295.

0: विष्णु एफएम 90.4।
1: హలో లిసనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే జాహ్నవి. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఎక్కువగా శరీరం అనుకు కండరాలు పట్టుకుపోవడం, చర్య ప్రతిచర్యలో జాప్యం చేసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా మన శరీరంలోని కదలికల్ని మన ఆధీనంలో ఉంటాయి. కానీ పార్కిన్సన్ అనే వ్యాధి ఖచ్చితంగా సంకల్పానుసారం చేసే పనులకు ఆటంకం ఏర్పడి అసంకల్పితమైన కదలికలకు అనివార్యమవుతుంది. మెదడు నుండి సంకేతాలను శరీర కండరాలకు పంపించే విధానంలో డోపమిన్ అనే రసాయనం ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ రసాయనం మెదడు మధ్య ప్రాంతంలో నుండి సబ్స్ట్రాంపియా నైగ్రా అనే భాగపు కణాలు క్షీణించినప్పుడు

కానీ పతనమైనప్పుడు కానీ డోపమిన్ తక్కువ స్థాయిలో తయారు కాదు. దాంతో మెదడుకు కండరాలకు మధ్య సమన్వయం లోపిస్తుంది. పార్కిన్సన్ వ్యాధి ప్రారంభమైన తర్వాత పైన పేర్కొన్న లక్షణాలు గుర్తించగలిగే స్థాయికి చేరుకోవడం కొన్ని సంవత్సరాలు పడుతుంది. చేతి వేళ్లలోని బొటన వేళ్లలోని కదలికలు ప్రారంభమై క్రమంగా చేతుల పైభాగానికి, నాలుకకు, చివరిగా పాదాలకు వ్యాపిస్తుంది. ఏ పని చేయకుండా విశ్రాంతి తీసుకునేటప్పుడు ఈ వ్యాధి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీంట్లో క్రమంగా కండరాలు పట్టుకుపోతాయి. చివరకు ప్రకంపనలు తగ్గి కండరాలలో జడత్వం ఏర్పడి ఒకే సమయంలో రెండు కండరాలు కదలికలు సాధ్యం కావు. శరీరాన్ని సులువుగా కదల్చలేరు. ఈ వ్యాధి యొక్క లక్షణాలు: ఏ పని చేయాలనుకున్నా ప్రారంభంలో ఆలస్యం చోటు చేసుకుంటుంది. చొక్కాకి గుండీలు పెట్టుకోవడం, బూట్లకు లేస్ కట్టుకోవడం వంటి పనులు చేయడం కూడా కష్టమవుతుంది. పడుకున్నప్పుడు ఒక ప్రక్క నుండి ఇంకో ప్రక్కకి తిరగలేరు. కూర్చున్న దగ్గర నుండి సులువుగా లేవలేరు. ముఖంలో హావభావాలు వ్యక్తం కాలేవు. అరుదుగా రెప్పలార్పుతూ స్తబ్దంగా చూస్తుంటారు. గొంతులో కూడా మార్పు వస్తుంది. సన్నగా మాట వస్తుంది, స్పష్టత లోపిస్తుంది. పార్కిన్సన్ వ్యాధిలో ముఖ్యంగా డిప్రెషన్ ఉంటుంది. ఒక్కోసారి అసలు వ్యాధి కన్నా డిప్రెషన్కి చికిత్స చేయడం ప్రధానమవుతుంది. డిప్రెషన్ వలన నిద్రలేమి, కండరాలు బిగుసుకుపోవడం వంటి అంశాలు కూడా కారణమవుతాయి. ఈ వ్యాధిలో కొందరికి గొంతులోని కండరాలు పూర్తి స్థాయిలో పనిచేయక తీసుకున్న ఆహారం మింగుడపడడం చాలా కష్టమవుతుంది. దీంట్లో శరీరపు బరువు కూడా కోల్పోవడం జరుగుతుంది. మలబద్ధకం ఉంటుంది. శ్వాస ప్రక్రియకు సంబంధించిన కండరాలు బిగుసుకుపోవడం వలన ఆయాసం అధికమవుతుంది. మూత్ర విసర్జన కష్టంగా ఉంటుంది. అయితే ఈ వ్యాధిలో పక్షవాతం మాదిరిగా కండరాల్లో పట్టు ఉంటుంది, కానీ బిగుసుకుపోవడం వలన సమస్యలు ఏర్పడతాయి. ఓకే లిసనర్స్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కని పాట వినేద్దాం.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital. Mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhulaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. మరి పార్కిన్సన్ వ్యాధికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎక్కువ సమయం నించొని ఉండకూడదు. ఒకవేళ నిలబడి ఉండాల్సిన పరిస్థితి ఉంటే పాదాలను ఒకదానికొకటి ఎడంగా చాచి నిలబడాలి. అవసరం అనుకుంటే చేతికర్రను ఉపయోగించాలి. నడిచేటప్పుడు పాదాలను జాగ్రత్తగా ఎత్తి నడవాలి. నడవబోయే ముందు తిన్నగా ముందుకు నడిచే బదులు పక్కలకు అడుగులు వేస్తూ నడవాలి. నడిచేటప్పుడు బరువులు పట్టుకోవడం, రబ్బరు చెప్పులు, బూట్లు వాడకూడదు. కుర్చీ మీద నుంచి లేచేటప్పుడు చేతి కండరాలను బదులుగా కాళ్ళు కండరాలను ఉపయోగించాలి. మంచం మీద నుండి లేచేటప్పుడు ముందుగా ఒక ప్రక్కకి లేచి కూర్చొని 1/2 నిమిషం ఆగి నిలబడాలి. నిలబడ్డ తర్వాత 1/2 నిమిషం ఆగి ముందుకు నడవాలి. మలబద్ధకం కలగకుండా పీచు పదార్థాలను ఎక్కువ తీసుకోవాలి. ఆహారాన్ని కొద్దిగా కొద్దిగా నమిలి మింగాలి. క్రమం తప్పకుండా ప్రతిరోజు వ్యాయామం చేయడం వలన కండరాలు చాలా వరకు ఆధీనంలో ఉంటాయి. రోజు వేడి నీళ్ళల్లోనే స్నానం చేయాలి. కాళ్ళు చేతులు చచ్చిపడిపోవడాన్ని పక్షవ్యాతం అంటారు. దీని వలన శారీరక అంగవైకల్యంతో జీవితాంతం గడపాల్సి వస్తుంది అనే మానసిక ఆవేదన చెందుతున్నవారు ఎంతోమంది. అయితే ఫిజియోథెరపీ వలన కొంతమేరకు ఉపశమనం కలుగుతుంది. నరాలకు సంబంధించిన వ్యాధి పక్షపాతం. శరీరపు ఆయా భాగాల్లో వ్యాధి తీవ్రతను బట్టి ఆయా భాగాల్లో ఏదో ఒకటి లేదా కొన్ని అవయవాలు వాటి విధులను నిర్వర్తించలేకపోతాయి. పక్షవాతాన్ని ప్రధానంగా 4 భాగాలుగా విభజించడం జరిగింది. శరీరంలో సగభాగం అంటే ఒక కాలు లేదా ఒక చెయ్యి పనిచేయకపోవడాన్ని హెమిప్లీసియా అంటారు. 2 కాళ్ళు లేదా 2 చేతులు పనిచేయకపోవడాన్ని క్వాడ్రిప్లీసియా అంటారు. 2 కాళ్ళు చచ్చుబడిపోవడాన్ని పారాప్లీజియా అని, 1 చేయి లేదా 1 కాలు మాత్రమే చచ్చుబడిపోవడాన్ని మోనోప్లీజియా అని అంటారు. పక్షవాతంలో ఇవే కాకుండా కొన్ని సందర్భాల్లో చేతి మణికట్టు వరకు పనిచేయకపోవడం, రిస్ట్ ర్యాప్, మూతి వంకరపోవడం, బెల్ పాల్సీ, కాలిలోని మడమ దగ్గర చచ్చుబడిపోవడం, ఫుట్ ర్యాప్ వంటివి కండరాలు, నరాల బలహీనతలని పేర్కొంటున్నారు. ఓకే లిసనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కని పాట అయితే వినేద్దాం.

0: అపరిచితులతో వీడియో కాల్స్ మాట్లాడకండి. హనీ ట్రాప్ వంటి మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. పక్షవాతానికి వయసుతో సంబంధం లేదు. ఏ వయసు వారైనా దీనికి గురి కావచ్చు. అందుకు అనేక కారణాలున్నాయి. నియంత్రణ లేని డయాబెటీస్, అధిక రక్తపోటు, స్థూలకాయం, అధిక కొవ్వు నిల్వలు, మెదడులో రక్తనాళాలు చుట్టడం, రక్తం గడ్డ కట్టుకుపోవడం, కంతలు ఏర్పడ

0: ఇంకా ప్రమాదంలో వెన్నుముక్కకు దెబ్బ తగలడం మొదలైనవి ప్రధాన కారణాలు. అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ సందర్భంలోనైనా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. దీని వలన రక్తపోటు ఒక్కసారిగా ఎక్కువైపోయి గుండెపై అధిక భారం పడి మెదడుకు సరఫరా అయ్యే రక్త పరిమాణం తగ్గిపోతుంది. దీని కారణంగా మెదడు కొంతకాలం వరకు శరీర నియంత్రణాధికారాన్ని కోల్పోతుంది. దీని ఫలితంగా కళ్ళు తిరగడం, తలనొప్పి రావడం, కంటిచూపు మందగించడం, నాలుక తడబడడం, ఒంటికి చెమటలు పట్టడం వంటి లక్షణాలతో రోగి మతిస్థిమితాన్ని కోల్పోతారు. ఒక్కోసారి ఫిట్స్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఈ విధంగా వ్యాధి తీవ్రతను బట్టి రోగి తిరిగి చలన స్థితిలోకి వచ్చిన తర్వాత మాట పడిపోవడం లేదా కాలు చెయ్యి లేదా మూతి వంకర్లు పోవడం అనిపిస్తుంది. స్పర్శ కోల్పోవడం వంటి లక్షణాలతో పక్షపాతం ఆరంభమవుతుంది. పక్షపాతానికి తగిన సూచనలు ఏంటంటే, వ్యాధికి గురైన వారు భయపడకూడదు, ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. పక్షపాతానికి గురైన భాగాలు ఇక పనిచేయవని అనుకోకుండా ఎంతో కొంతవరకు తిరిగి ఉపయోగించేలా ప్రయత్నించాలి. వ్యాధిగ్రస్తమైన భాగాలను వాటి సాధారణ పొజిషన్లో ఉంచాలి. చేయి, కాలి, మూతి వంకరపోతున్నాయని బాధపడకుండా వాటిని మామూలు స్థానంలో ఉంచడానికి ప్రయత్నించాలి. పనిచేయని కాలిని, చేతిని తిరిగి ఆధీనంలో తెచ్చుకోవడానికి కృషి చేస్తుండాలి. శరీర భాగాలకు అధికంగా మసాజ్ చేయకూడదు. అధిక ఒత్తిడికి గురి చేసే వ్యాయామాలు చేయకూడదు. దీని వలన రక్తపోటు అధికమయ్యే అవకాశాలున్నాయి. ఫిజియోథెరపిస్ట్ సూచించిన వ్యాయామాలు మాత్రమే చేయాలి. వ్యాధి నుండి కోలుకోవడం అనేది 70% వరకు రోగి మీదనే ఆధారపడి ఉంటుందని గ్రహించాలి. దిగులు పడకూడదు. ఓకే లిసనర్స్, మరి ఈనాటి మన ఆయుష్మాన్ భవాలో కండరాలు, నరాల సమస్యల గురించి అయితే తెలుసుకున్నాం కదూ. మరి తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవాలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే జాహ్నవి.
1: Come and join us!

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. గుర్తుంచుకోండి, ఒకవేళ మోసపోతే గోల్డెన్ అవర్ మొదటి 2 గంటల్లో ఫిర్యాదు చేయండి, మీ డబ్బు వెనక్కు వచ్చే అవకాశం ఉంటుంది.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: వరిలో ఆకుముడత పురుగును అదుపు చేయడం. ఆసియా ఖండంలో వరి ఒక ముఖ్యమైన ఆహార పంట. ఈ పంట మీద అనేక రకాల పురుగులు, తెగుళ్లు దాడి చేసి ఆహారం ఆదాయాలను నష్టపరుస్తూ ఉంటాయి. వేర్వేరు పంట దశల్లో దాడి చేసే ఆకుముడత పురుగు చాలా ప్రమాదకరమైన కీటకం. వీటి దాడిని రైతు త్వరగా గుర్తించకపోతే పంటలో చాలా భాగం నాశనం కావచ్చు.
2: ఎదిగే సీజన్ మొదట్లో అయితే పంట తీరుకోగలదు, కానీ పక్వానికి వస్తున్న దశలో దాడి జరిగి తగిన చర్యలు తీసుకోకపోతే దాదాపు సగం పంట పాడైపోతుంది.
1: ఎదిగిన ఆకుముడత పురుగు రెక్కల మధ్యలో వంకర గీతలుండే ఒక గోధుమ రంగు చిమ్మట. ఆడచిమ్మట వరి ఆకు వెన్ను మీద కోలగా ఉండే గుడ్లు పెడుతుంది. ఆకుముడత పురుగు గుడ్లు కంటికి కనిపించినంత చిన్నవి. వాటిని చూడాలంటే మీకు భూతద్దం కావాలి. గుడ్ల నుంచి లార్వా, గొంగలి పురుగులు బయటికి వస్తాయి. అవి చిన్నగా ఉన్నప్పటి నుంచే ఆకు బయటి భాగాన్ని గీరి తినడం మొదలు పెడతాయి. ఎదిగిన గొంగలి పురుగులు ఆకుని మడత పెట్టి లోపల ఉంటూ ఆకుని తినేస్తాయి.
2: గొంగలి పురుగుని చూడడం తేలికే. అవి ఆకుని మడత పెట్టి ఆకుపచ్చని టిష్యూని గీరి తింటాయి. ఆకు మడత విప్పితే లోపల గొంగలి పురుగు కనిపిస్తుంది. ఈ పురుగులు రాత్రిళ్లు చురుగ్గా, పగటిపూట బద్ధకంగా ఉంటాయి. ఇవి మడతపడిన ఆకు లోపలే ఉంటాయి.
1: ఆకు మడత పురుగులు

0: మనకి నీడ కావాలి. కాబట్టి నీడ ఉన్న చోట అవి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. దక్షిణ భారతదేశంలో తమిళనాడుకు చెందిన కొందరు రైతులు ఆకుముడత పురుగుని తాము ఎలా అదుపు చేస్తున్నారో చెప్తున్నారు. అది ఇప్పుడు విందాం.
1: మేము ఎక్స్టెన్షన్ ఆఫీసర్లని కలిసి మా పొలంలో సమస్యలని చెప్పాం. ప్రతిఘటించే 3 రకాల వరి వంగడాలున్నాయని, ఆకుముడత పురుగు వల్ల వచ్చే నష్టాన్ని అరికట్టాలంటే ఆ వంగడాలని పెంచమని వాళ్ళు మాకు చెప్పారు.
0: ఎండ తగిలేలాగా మొక్కలని 20x20 సెంటీమీటర్ల ఎడంలో నాటాలి. ఎండవేడి ఆకుముడత పురుగుల్ని చంపేస్తుంది. ఆకుముడత పురుగుల్ని తగ్గించాలంటే జైవిక ఎరువులని మాత్రమే వాడడం చాలా ముఖ్యం. నత్రజని ఎరువుల వల్ల పురుగులు పెరుగుతాయి.
1: పంట బాగా పండాలని నత్రజని ఎరువుని ఎక్కువగా వాడేవాళ్ళం, కానీ దానివల్ల ఆకుముడత పురుగులు ఎక్కువైపోయాయి. వాటిని చంపాలని రసాయనిక కీటకనాశకాలను వాడితే వాటి వల్ల మా పొలంలో మేలు చేసే పురుగులు కూడా చనిపోయాయి. నేను సేంద్రియ వరి సాగుని మొదలుపెట్టాను. ఇప్పుడు కేవలం దిబ్బ ఎరువు, కాంపోస్ట్లనే వాడుతున్నాను. వాటి వల్ల మేలు చేసే పురుగులు క్రమంగా పెరగడం, ఆకుముడత పురుగులు తగ్గడాన్ని చూస్తున్నాను. వరి పంటని సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం నా ఆదాయాన్ని పెంచుతుంది.
0: లైట్ ట్రాప్లని వాడితే ఎదిగిన చిమ్మటలని ఆకర్షించి అవి గుడ్లు పెట్టకుండా అరికట్టడానికి వీలవుతుంది. 2 ప్లాస్టిక్ గరాటాలతో మీరే ఒక లైట్ ట్రాప్ని తయారు చేయవచ్చు. ఒక గరాటాని బల్బు మీద బోర్లించి కింద మరో గరాటాని అమర్చి చిమ్మటలని పట్టుకోవచ్చు. గరాటాల వెడల్పాటి పైభాగంలో కొన్ని బెజ్జాలు పొడిచి వాటిని ఒకదానికొకటి వైరుతో కట్టాలి. లైటు వెలుగుకి చిమ్మటలు ఆకర్షితమయ్యేలా 2 గరాటాలకి మధ్య కనీసం 2 సెంటీమీటర్ల ఎడం ఉండాలి. ఎక్కువ వెలుగు కోసం 100 వాట్ బల్బుని వాడాలి. కింది గరాటాకి 2.5 సెంటీమీటర్ల వ్యాసమున్న పైపుని తగిలించాలి. చిమ్మటలు దాని గుండా కిందనున్న తొట్టిలోనికి పడిపోతాయి. లైట్ వెలుతురు చిమ్మటలని ఆకర్షిస్తుంది. వాటి పల్చటి రెక్కలు వేడెక్కిన బల్బుని తాకగానే కాలిపోగా చిమ్మటలు నీళ్ల తొట్టెలో పడి మునిగిపోతాయి. చిమ్మటలని ఇంకా తొందరగా చంపాలంటే నీళ్లలో కొద్దిగా కెరసినాయిల్ గాని డిటర్జెంట్ సబ్బు గాని కలపవచ్చు. లైట్ ట్రాప్ వరి మొక్కల పొడవు కన్నా పైకి ఉండేలా 1.5 మీటర్ ఎత్తులో 1 స్తంభానికి కట్టాలి. నాట్లు వేసిన వెంటనే లైట్ ట్రాప్లని కడితే చిమ్మటలు కనిపించిన వెంటనే వాటిని చంపేయవచ్చు. 1/2 హెక్టార్కి 1 లైట్ ట్రాప్ చొప్పున అమర్చాలి. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు దాన్ని వాడాలి. 9 గంటల తర్వాతి నుంచి మేలు చేసే పురుగుల రాక మొదలవుతుంది. కాబట్టి అవి చనిపోకుండా లైట్ని ఆర్పేయాలి. కరెంట్ లేకపోతే కెరసినాయిల్ లాంతర్ని వాడవచ్చు. ఆకుముడత పురుగులను చంపడానికి లైట్ ట్రాప్లతో పాటు మేలు చేసే కీటకాలను కూడా వాడుకోవచ్చు. పరాన్న బక్కులైన చిన్న చిన్న కందిరీగలు ఆకుముడత పురుగుల గుడ్లలో గుడ్లు పెడతాయి. ఈ కందిరీగల్ని పారాసైటాయిడ్లు అంటారు. కందిరీగలు పెరుగుతూ ఆకుముడత పురుగులు గుడ్లను చంపి తినేస్తాయి. వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి గాని, దగ్గర్లోని ప్లాంట్ ప్రొటెక్షన్ ఇన్స్టిట్యూట్ నుంచి గాని ప్రత్యేకమైన పారాసైటాయిడ్ కార్డులని కొనవచ్చు. ఎదిగిన చిమ్మటలు పొలంలో మొట్టమొదటిసారి కనబడగానే అవి గుడ్లు పెట్టడం మొదలైందని అర్థం చేసుకోవాలి. వెంటనే వరి పొలంలో కర్రలని పాతి వాటికి పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. 1/2 హెక్టార్కి 5 పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. కార్డుల మీద ఉండే గుడ్లలోంచి చిన్న చిన్న కందిరీగలు బయటకొచ్చిన వెంటనే ఆకుముడత పురుగులు గుడ్ల మీద దాడి మొదలు పెడతాయి. 20 రోజుల తర్వాత కార్డులని మార్చాలి. మరో 20 రోజుల తర్వాత మళ్ళీ మార్చాలి. అలా ఆకుముడత పురుగులు ఎదిగిన చిమ్మటలు పూర్తిగా నశించేంత వరకు మార్చాలి. కానీ ఆకుముడత పురుగుల్ని అదుపు చేయడానికి అతి తేలికైన మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి.
1: మా ఊరి పొలంలో చాలా పురుగుల్ని చూశాను. అప్పుడు పిట్టలు వాలడానికి వీలుగా టీ షేప్ లో ఉన్న కర్రని పొలంలో అక్కడక్కడా పాతాను. హాని చేసే పురుగుల్ని పిట్టలు తినేసి వాటిని అదుపు చేశాయి. ఆకుముడత గొంగలి పురుగులని పిట్టలు చాలా ఇష్టంగా తింటాయి. ఇప్పుడు మా పంట చక్కగా ఉంది.
0: మడత పడిన ఆకుని తెరచి దాక్కుని ఉన్న గొంగలి పురుగును చేత్తో నలిపి గాని తుమ్మమ్ములతో గుచ్చి గాని చంపేయవచ్చు. కోతల తర్వాత వరి దంట్లలోనూ కలుపు మొక్కల్లోనూ ఆకుముడత పురుగు బతుకుతుంది. దంట్లని కాల్చినంత మాత్రాన దాగున్న లార్వాలు చనిపోవు. కానీ ఆకుముడత పురుగులు లార్వాని తిని బతికే మంచి కీటకాలన్నీ చనిపోతాయి. కాబట్టి దంట్లని గడ్డిని ఎప్పుడూ కాల్చకూడదు. వరిగడ్డిని పశువుల పాకల్లో పరవడానికి దానాగాను ఇంకేదైనా రకంగానూ వాడుకోవచ్చు. తర్వాతి పంటని మొదలు పెట్టే ముందు పొలంలో వరి మొక్కలు లేనప్పుడు చిమ్మటలు గట్లమీది కలుపు గడ్డి మీదే గుడ్లు పెడతాయి. కాబట్టి ఆ గడ్డిని కత్తిరించి తొలగించాలి. తర్వాతి వరి పంటకి నాట్లు వేసే ముందు పశువులని కలుపు మొక్కలు మేయనివ్వాలి.

0: ఎదుగుతున్నప్పుడు కలుపు గడ్డిని తొలగించాలి. మనం నేర్చుకున్నవి మరోసారి చూద్దాం. ఆకుముడత పురుగు వరి పంటకి పట్టే పెద్ద తెగులు. ప్రతిఘటించే ఎదుర్కొనే వంగడాలు వేయాలి. వెలుగు పడేలా నాట్లని తగినంత ఎడంగా నాటాలి. జైవిక ఎరువులనే వాడాలి. నాట్లు వేసిన తర్వాత లైట్ ట్రాప్లని అమర్చి ఎదిగిన చిమ్మటలను అరికట్టాలి. ఎదిగిన ఆకుముడత చిమ్మట మీ పొలంలో కనిపించిన వెంటనే పారాసైటాయిడ్ కార్డులని కట్టాలి. మీ పొలంలో పిట్టలు వాలడానికి కర్రలు పాతి పిట్టలని ఆకర్షించాలి. దాగున్న గొంగలి పురుగులని చేత్తోనూ చంపేయవచ్చు. పొలంలోనూ చుట్టుపక్కల ఎదిగే కలుపు గడ్డిని అదుపు చేయాలి. ఈ రకరకాల పద్ధతులని పాటిస్తే మరింత వరి దిగుబడి సాధించి ఎక్కువ ఆదాయాన్ని అందుకోవచ్చు.
1: పారాసిటాయిడ్ కందిరీగలని వదలటం, తుమ్ముళ్ళు లైట్ ట్రాప్లు, పిట్టలు వాలే కర్రలని పాతడం వంటి తేలికైన చర్యలు తీసుకుంటాం. ఆకుముడత పురుగుని అరికట్టడానికి ఇవి చాలా చౌకైన తేలికైన పద్ధతులు. మాకు చక్కటి దిగుబడి వచ్చింది.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: మీ ఫోన్ కు వచ్చే ఓటీపీ మీ ఇంటి తాళం చెవి లాంటిది. దాన్ని అపరిచితులకు ఇచ్చి మీ అకౌంట్ తలుపులు తీయకండి. సురక్షితంగా ఉండండి.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడును.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడును.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818-16-23-7796-23-7295.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: विष्णु FM 90.4।
1: भाइयों और बहनों, सत श्री अकाल। कम एंजॉय द

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్ వెల్కమ్ టు అదే సంగతి. మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4 ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆర్జే నిత్య. లిజనర్స్, మనకి ఆకులు రంగులు మారడం తెలుసు, కానీ పువ్వులు కూడా రంగులు మారుతాయట. అదేమిటంటారా? అదేమిటో మనం ఇప్పుడు చూసేద్దాం. ఎర్ర పూలదో అందం, పసుపు పూలదే అందం, కానీ పసుపు రంగులో పూసి సాయంత్రానికి గులాబీ ఎరుపు రంగుల్లోకి మారుతూ ఉంటాయట. అది ఎలా సాధ్యమంటారా? అలా విరిసే పూల మొక్కలు ఉన్నాయట. ఊసరవెల్లి రంగులు మారుస్తుందని మనందరికీ తెలుసు. ఆకుపచ్చని కాయలు పండాక ఎరుపు రంగులోకో లేదా పసుపు రంగులోకో మారడము మనందరికీ తెలుసు. కానీ ఒకే పువ్వులు రంగులు మారడము, ఒకే కొమ్ముకి రెండు మూడు రంగుల పూలు కనిపించడము వింతగా అనిపిస్తోంది. అలాంటి వాటిల్లో ముఖ్యమైనది పత్తి మందార, కమీలియన్ రోజ్, లాంటానా, మార్నింగ్ గ్లోరీలు. ఉదయం పూసిన పూల రంగు సాయంత్రానికి కాస్త తగ్గడమో పెరగడమో మనం గులాబీల్లోనూ మందారాల్లోనూ సహజంగా చూస్తూ ఉంటాం. ఎండ ఎక్కువగా ఉంటే లేత రంగుల్లోనూ, చల్లని వాతావరణంలో మొదటి రంగులోనూ పూస్తూ ఉంటాయి. హైబ్రిడైజేషన్, గ్రాఫ్టింగ్ చేసినవి కూడా కొమ్మకో రంగులో పుష్పిస్తాయి. కానీ కొన్ని రకాల పూలు మాత్రం సహజంగా వర్ణ విన్యాసాలు ప్రదర్శిస్తూ ఉంటాయి. మరి లిజనర్స్, రంగులు మారే పూల గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఒక చక్కని పాటను వినేద్దాం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: వెల్కమ్ బ్యాక్ టు అదే సంగతి. అసలు రంగులు మారే పూలు ఏమిటి, అసలు అవి రంగులు ఎలా మారుతాయో ఇప్పుడు మనం చూద్దాం. పత్తి మందారాన్ని తీసుకుంటే ఆ మొక్కలోని వర్ణద్రవ్యాలు సూర్యకాంతితో చర్య పొందడం వల్లే ఆ పూలు ఉదయం వేళ తెలుపు, మధ్యాహ్నం లేత గులాబీ, సాయంత్రానికి ముదర గులాబీ లేదా ఎరుపు రంగులోకి మారుతూ కనువిందు చేస్తాయట. ఇక ఒకే చెట్టుకి లేత పసుపు, నీలం, ఎరుపు, గులాబీ రంగులు కనిపిస్తే చూసిన ఎవరికైనా ఒక బొకే తెచ్చిపెట్టినట్టు ఉంటుంది. సాధారణంగా నేలలోని పిహెచ్ శాతాన్ని బట్టి, అంటే ఆమ్లాగుణం ఎక్కువగా ఉంటే నీలం, క్షారగుణం ఎక్కువగా ఉంటే గులాబీ రంగుల్లోనూ హైడ్రాంజియాలు పూస్తూ ఉంటాయి. అయితే నేల ఆ రెండూ కాకుండా తటస్థాయంగా ఉంటే లేత పసుపులో పూసి నీలం నుంచి గులాబీ వర్ణంలోకి మారుతూ ఉంటాయట. దాంతో ఒకేసారి 2-3 రంగుల్లో కనిపించే ఈ పూల సోయగాన్ని చూడడానికి మన 2 కళ్ళు చాలవంటే నమ్మండి. అంతేకాదండోయ్, మనం పోసే నీళ్లు, ఇతర పోషకాల వల్ల కూడా నేల స్వభావం ఎప్పటికప్పుడు

మారుతూ ఉంటుందట. పేరుకు తగ్గట్టే కమీలియన్ రోజ్ కూడా పసుపు నుంచి గులాబీ మరియు ఎరుపు రంగుల్లోకి మారుతూ వర్ణ విన్యాసాలు చేస్తూ ఉంటుందట. ఇందులోని వర్ణ ద్రవ్యాలు సూర్యకాంతితో చర్య పొందడంతో పాటు వేలు గ్రహించే పోషకాల్ని బట్టి కూడా రంగుల సోయంగా ఉంటుందట. ఇంకా అక్షింతల పూలుగా పిలిచే లాంటానా పసుపు నుంచి గులాబీ మరియు ఎరుపు రంగుల్లోకి మారితే మార్నింగ్ గ్లోరీ పూలు ఊదా నుంచి గులాబీ రంగుల్లోకి మారుతూ ఉంటాయట. మరి అది లిజనర్స్, ఊసర్వల్లి పూల మొక్కల గురించి చాలా విషయాలైతే తెలుసుకున్నాం కదా. మళ్ళీ తిరిగి ప్రసారమై అదే సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు వినండి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆర్జే నిత్య సైనింగ్ ఆఫ్.

వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. అపరిచిత వ్యక్తులు పంపే ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేయకండి. మీ ఫోన్ మీ నియంత్రణ తప్పుతుంది.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి

0: ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు మస్ట్ టైం పాస్ విత్ మీ ఆర్జే సౌమ్య. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకే వచ్చేసానండి. మరి ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి నాతో కలిసి మాట్లాడాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 9704949492. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని మళ్ళీ వచ్చేసి మాట్లాడేసుకుందామండి.
2: ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818-16-237-96-23-7295. ఉభయ గోదావరి జిల్లా.

0: లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మస్ టైం పాస్ విత్ మీ ఆర్జే సౌమ్య. మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
3: హలో అమ్మా సౌమ్య జీట తల్లి, నమస్తే, శుభ సాయంత్రం.
2: నమస్తే అండి, శుభ సాయంత్రం, ఎలా ఉన్నారు?
3: బాగున్నానండి. నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా అండి, పెద్దాపురి మాట్లాడుతున్నారండి. సౌమ్య గారు శుభ సాయంత్రం.
2: శుభ సాయంత్రం అండి. మీ గొంతు నేను గుర్తుపట్టేశాను, నేను చెప్దాం అనుకునేలోపు మీరు చెప్పేశారు.
3: మరి మీరు పిలుస్తారేమో చూసారు, మీరు తెలవలేదు, అదే చెప్పేశారు మాట.
2: లేట్ అయ్యాను అంటారు.
3: అవును తల్లి.
2: సర్లేండి, అయితే ఈ రోజు టాపిక్ ఏంటని తెలుసుకోవాలని ఆత్రంగా ఉందా?
3: చాలా ఆత్రంగా ఉందండి, చెప్పండి.
2: ఈ రోజు నేషనల్ ఈట్ అవుట్సైడ్ డే అండి, అంటే బయటకు వెళ్ళి తినే రోజు అన్నమాట.
3: బయటకు వెళ్ళి తినే రోజు అండి.
2: మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో వెళ్ళి తినడం గానీ అలా కార్తీక మాసంలో చేస్తూ ఉంటాం కదా మనం మామూలుగా?
3: నేను ఒక అదే చెప్పబోయే, మీరే చెప్పేశారు మా చిట్టిదేల సౌమ్య గారి.
2: అవునండి,
3: ఒక కార్తీక మాసం వరుస తరపడ విషయంలో తప్ప నేను ఎప్పుడు బయట పూజ తిన్నాండి, ఎవరన్నా తిన్నానండి, తినద్దని చెప్తానండి.
2: రెస్టారెంట్ కూడా వెళ్ళరా మీరు అయితే? రెస్టారెంట్ కి, హోటల్స్ కి బయట టిఫిన్ తెచ్చుకోవడం,
3: వీకెండ్ లో గానీ అకేషన్ లో గానీ పండుగలప్పుడు ఎప్పుడు కూడా నేను బయట పూజ అసలు ఇష్టపడినండి. అసలు మంచిది కాదమ్మా, వీలైనంత వరకు మాత్రం బయట పూజ తినకుండా ఉండడమే మంచిది.
2: అవునండి,
3: కాకపోతే మరీ అవసరమైన ఏ హాస్పిటల్ కు వెళ్ళినప్పుడు, మరీ ఇంపార్టెంట్ అయినప్పుడు, మరి ఇంటి దగ్గర ఫుడ్ తింటా కుదరదు అన్నప్పుడు, మరి ఏదో రకంగా మరి కడుపు మంట తలర్చుకోవాలి కాబట్టి తినాలి. ఎప్పుడైనా సరే చక్కగా ఇంటి దగ్గర లాగా చేతులకి శుభ్రం చేసుకుని ఆ పదార్థాలు కూడా మంచిగా ఉన్నాయి లేదా ఒకటికి రెండు సార్లు చూసుకొని తినాలి తప్ప, వీలైనంత వరకు మాత్రం బయట ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది అన్నది నా అభిప్రాయం.
2: ఓకే అండి, మంచి సందేశం ఇచ్చారు మన లిజనర్స్ అందరికి.
3: తల్లి నిన్న నిన్న మీకు ఒక ముందు పాట అడిగే ముందు రెండు విషయాలు చెప్పాలి రా సౌమ్య జీట తల్లి.
2: చెప్పండి.
3: నిన్న అలనాటి అద్భుత నటి, నా అభిమాన నటి, మరియు తెలుగు వారందరికి కూడా సత్యభామ అంటే ఎలా ఉంటారో ఆవిడ దోస్తే తెలుసుకోవద్దు, ఎవరింతకి చెప్పాలి ఆవిడ?
2: జమున.
3: జమున గారు వారి జయంతి అండి నిన్న.
2: అవునా అండి?
3: అవునండి, August 30 జమున గారి జయంతి అండి. వారికి నివాళి చెప్తున్నాను.
2: ఓకే అండి.
3: ఆమె 1953 పుట్టిల్లు సినిమా ద్వారా పరిచయం అయ్యారు. ఆవిడతో పాటు పరిచయమైన మరో కామెడియన్ ఎవరంటే ఆదు రామలింగయ్య గారు.
2: ఓకే అండి.
3: శాస్త్రులు ఆదు రామయ్య గారు మంచి ఉత్తమ నటి అయినటువంటి జమున గారు అదే చిత్రం ద్వారా పరిచయం అయ్యారు మనకి 1953.
2: ఓకే,
3: జమున గారికి నివాళి తెలియపరుస్తున్నాను. అదే విధంగా అదు రామలింగ గారు కూడా కావాలి చేశారు కాబట్టి వారికి మరోసారి నివాళి, ఆయన జయంతి వర్ధంతి కాకపోయినా వారికి కూడా నివాళి చెప్పడంలో తప్పులేదు. అయితే ఈవేళ ప్రముఖ గీత రచయిత అయినటువంటి, నాకు ఇష్టమైన గీత రచయితల్లో ఒకరు అయినటువంటి ఇందుకూరి రామకృష్ణరాజు గారు, అనగా రాజశ్రీ గారు జయంతి అండి ఈవేళ 31 ఆగస్టు. రాజశ్రీ గారికి కూడా నేను నివాళి తెలియపరుస్తూ నేను మిమ్మల్ని అడగబోతున్న పాట విషయానికి వచ్చేస్తున్నానమ్మా.
2: వచ్చేయండి.
3: నేను రాజశ్రీ గారి పాట తర్వాత అడుగుతాను, ముందు జమున గారి పాట అడిగేస్తాను మిమ్మల్ని. నాకు
2: అడిగేయండి.
3: ఎందుకంటే ఆవిడ అప్పర సత్యభామ, తెలుగు సినీ కళామ తల్లి, ఇండస్ట్రీలో గల సత్యభామ, సీతాదేవి అంటే రంజనీదేవి గారు ఎలా కనబడతారు, సత్యభామ అంటే జమున గారు కనబడతారండి. మీరు కూడా చెప్పేశారు, వెంటనే చెప్పేశారు, నాకు ఎంత సంతోషం వేసిందో.
2: అవునా అండి?
3: అంటే మీరు కూడా ఎందుకన్నానంటే మీరు అన్ని తెలుసు మీకు కానీ వైద్యం చిన్నవారు కదా మీరు జమున గారిని గుర్తుపెట్టుకోవడం చాలా గ్రేటర్ నేను అభినందిస్తున్నాను.

0: అవునండి.
1: అయితే జబులర్ మాట్లాడుగుతానమ్మా,
0: ఆవిడ సినిమాలు నేను కూడా చూస్తూ ఉంటాను అందుకని తెలుసు అనమాట నాకు.
1: ఓకే అమ్మా, చూడాలమ్మా ఎప్పుడు సనాతన నూతనత్వాన్ని గౌరవించచ్చు, కాదని నేను అన్ను, కానీ సనాతనత్వాన్ని గౌరవిస్తూ పురాతనత్వాన్ని ఆహ్వానించాలి తప్ప సనాతనత్వాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు.
0: అవునండి,
1: ఆ రోజుల్లో ఆ కళాకారులు సినీ కళామతలకి ఎన్ని సేవలు, ఇంత సేవ చేస్తే ఈ రోజులకి ఎంత అభివృద్ధి చెందిందంటే సినిమా.

0: అండి, థ్యాంక్ యూ అండి.
1: సరే అమ్మా, నేను జమల్ గారికి మాట అడగమంటారమ్మా?
0: అడిగేయండి.
1: ఏంటంటే శ్రీకృష్ణ ఎలాగ సత్యభామ గారి పాత్ర పెట్టింది వేరు కాబట్టి ఆవిడ సత్యభామ పాత్రలో పాడి పాట అడుగుతారు, చిన్న పాట
0: అడగండి.
1: శ్రీకృష్ణ తులాభారం ఈ చిత్రంలో సుశీలమ్మ పాడిన పాట, గీతరచన చండాల కేశవదాస్ గారు, సంగీతం పెండియాల నాగేశ్వరరావు గారు. మీర జాలగలడా, మీర జాలగలడా సత్యాపతి అన్న పాట అందుబాటులో ఉందా చిత్ర తల్లి సౌమ్య గారి?
0: తెలుసండి, విన్నాను ఒకసారి.
1: సత్యభామ పాత్రలో పాడతారండి, జమున గారు చాలా బాగా
0: అభినయిస్తారు.
1: ఆ పాట అందుబాటులో ఉందా స్వామి గారు?
0: ఉందండి, ఉంది.
1: ఈ పాట ప్రసారం చేయండి. ఈ పాట మా అక్క గారు గొల్లపూడి నాగలక్ష్మి గారు, తర్వాత మీ మేడం గారు, మా బంగారు తల్లి అయినటువంటి విజయ బంగారు తల్లి, మా సౌమ్య చిట్టు తల్లి, బొడ్డేటి జగన్నాథ మాస్టర్ గారు, నల్లపల్లి వెంకటరెడ్డి గారు, మంచు శాస్త్రిరావు గారు, శ్రీకాకుళం భాస్కర్రావు గారు, శ్రీకాకుళం బైపల్ నాగేశ్వరరావు గారు, నరేందర్ రెడ్డి గారు, షేక్ మా తబలా మస్తాన్ గారు, తర్వాత బండారు శంకరయ్య గారు, మా ప్రియాటి ప్రియమైన నాకు ఎన్నో ఒక దాదాపు ఒక 15 సంవత్సరాలు పెట్టి పరిచయమైనటువంటి భీమవరం వాస్తవులు మా పెన్నమ్మ గారు, మా బాబాయ్ గారు, వీరందరి కోసం డెడికేట్ చేయమని వారందరి ద్వారా కూడా ఆ జమున గారికి నివాళి తెలియపరుస్తూ, మా చిట్టు తల్లిని అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ, సౌమ్య గారి దగ్గర సెలవు తీసుకుంటున్నది మీ బండారు త్రిమూర్తులు గుప్తా.
0: ఓకే అండి, మీరు చెప్పిన వారందరి కోసం ఈ సాంగ్ ని ప్లే చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరి చక్కని పాటనైతే వినేసాం కదా, మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: బండారు శంకరయ్య మేడం.
0: హలో బండారు శంకరయ్య గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు?
1: మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రుడుపాడు మేడం.
0: ఓకే అండి, మరి రోజు టాపిక్ వినేశారా?
1: విన్నా మేడం.
0: చెప్పండి, మరి మీ మాటల్లోనే వినాలనుకుంటున్నాను నేను.
1: అంటే మనం అది గుళ్ళు కాడికి మా భార్య పిల్లకాయలు వచ్చిన అది పులిహారం చేసుకొని పోయి దర్శనానికి పోయేటప్పుడు అక్కడ తినడం కానీ ప్రత్యేకంగా ఎక్కడికి
0: పోవాలా? ఓకే అండి.
1: ఇప్పుడు దేవస్థానాలు తిరునాళ్ళ కాటి పోతుండలా, అట్టేటప్పుడు ఏంటంటే పులిహారం చేసుకొని మా పిల్లకాయలు ఇద్దరు ఉండరు, అమ్మాయి అబ్బాయి, మేము గుడి పోయేది ఆడ తిని దర్శనం చేసుకొని వచ్చి అట్లా ఉంది, కానీ మామూలుగా ప్రత్యేకంగా అనేది ఎప్పుడు లేదు మేడం.
0: అచ్చా, ఓకే అండి.
1: ఈ విక్కీ దాదా సినిమాలో
0: చెప్పండి,
1: విక్కీ దాదా సినిమా పేరు.
0: ఓకే,
1: ఆ సినిమాలో నుంచి ఓ బేబీ నీ మీదే బెంగపడ్డాని సాంగ్ వినిపించండి మేడం.
0: అచ్చా, ఓకే అండి. మరి సాంగ్ ఎవరికోసమైనా డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారా?
1: మా మిత్రుడు మా తమ్ముడు బండారు తిమ్మూర్తులు గుప్తా గారికి, మా అక్కయ్య గారి గొల్లపూడి నాగలక్ష్మి గారికి, నెలమిరి వెంకటరెడ్డి గారికి, పాలెం పోలయ్య గారికి, కర్నూలు బెమ్మయ్య గారికి, మా బామటి సోమనాథ జనార్దన్ గారికి, బుచ్చి తబలా మస్తాని బాయ్ గారికి, కర్నూలు. అంతే మేడం.
0: ఓకే అండి, మీరు చెప్పిన వారందరి కోసం ఈ సాంగ్ ప్లే చేస్తాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరి చక్కని పాటనైతే వినేసాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం.
1: హలో.
0: హలో అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: కర్నూలు జిల్లా ఆస్పూరి మండలం తంగరడన గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నాను మేడం.
0: బాగున్నానండి. మరి రోజు టాపిక్ వినేసారా మీరు?
1: టాపిక్ ఇంకా నాకేం వద్దులే మేడం, నేను పాట అడుగుతున్నా మేడం.
0: అవునా అండి?
1: ఏంది మేడం టాపిక్ ఈరోజు?
0: ఈరోజు నేషనల్ ఈట్ అవుట్సైడ్ డే అండి. అంటే బయటకు వెళ్ళి తినే రోజు అనమాట. అంటే మనం కార్తీక మాసంలో బయటకు వెళ్ళి తింటూ ఉంటాం.
1: నాకు బయట తినే అలవాటు లేదు మేడం.
0: ఓకే అండి.
1: ఎందుకంటే ఏం చెప్పున్నా కొద్ది 99% ఇంట్లోనే మేడం. ఎప్పుడు అంతా ఇదైతేనే బయట తింటాను మేడం.
0: ఓకే.
1: నాకు బయట తినేది కొద్దిగా ఇష్టం ఉండదు మేడం.
0: అచ్చా ఓకే అండి.
1: మేడం ఈరోజు అమరజీవి మేడం.
0: అచ్చా ఓకే అండి.
1: అందులో నుంచి మల్లెపూల మారానికి బంతి పూల అనే పాట ఉంటది మేడం. మీకు డైరెక్టర్ గారికి, రేడియో స్టాఫ్ అందరికి, విష్ణు రేడియో స్టాఫ్ అందరికి, విజయ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలతో మా కుటుంబ సభ్యుల తరఫున మీకోసం, మా కోసం, వింటున్న అందరి కోసం మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు అడిగిన వాళ్ళందరి కోసం ఈ సాంగ్ ని డెడికేట్ చేస్తూ మీకోసం ప్లే చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
1: ధన్యవాదాలు మేడం.
0: ఓకే.

0: ఓకే లిజనర్స్, మరి చక్కని పాటనైతే వినేసాం కదా, మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో.
0: హలో అండి. హలో.
1: హలో, నమస్తే అమ్మా.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు వెంకటరమణమ్మా.
0: ఓకే, హలో అండి. మరి రోజు టాపిక్ వినేశారా మీరు?
1: టాపిక్ విన్నదమ్మా, ఇప్పుడే వేసాము.
0: అచ్చా, ఓకే అండి. ఈరోజు నేషనల్ ఈట్ అవుట్సైడ్ డే, అంటే బయటికి వెళ్ళి తినే రోజు అనమాట. మనం మామూలుగా కార్తీక మాసంలోనూ అలా బయటికి వెళ్ళి వనభోజనాలు తింటూ ఉంటాం కదా, అలాంటి రోజు ఒకటి అనమాట. యా, దాని గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా?
1: బయటికి వెళ్ళి తింటామమ్మా, లేదంటే అంత ఇంట్లోనే ఎక్కువ. ఇంట్లోనా లేడీస్ ఏదో క్యాంప్ కానీ ఎక్కడ కానీ వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళి తింటాము.
0: అచ్చా, ఓకే అండి.
1: మంచి స్వాతి ముత్యం మంచి సాంగ్ అయ్యండి అమ్మ.
0: స్వాతి ముత్యం సాంగ్? ఓకే అండి. మరి ఈ సాంగ్ ఎవరికైనా డెడికేట్ చేస్తారా?
1: అందరికీ హాయ్ అమ్మా.
0: ఓకే అండి, అందరికీ హాయ్ మీ తరపు నుంచి. మీరు అడిగినట్టుగానే స్వాతి ఉద్యమ సాంగ్ నుంచి ప్లే చేస్తున్నాము, వినండి, ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: భైషడ్యం మంద్రం. ఆ

0: ఓకే లిజనర్స్, మరి మనం చక్కని పాటనైతే వినేసాం కదా, మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో అండి.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: కడప నుంచి కొండారెడ్డి మేడం.
0: హలో కొండారెడ్డి గారు, ఈ రోజు టాపిక్ వినేశారా?
1: విన్నాను మేడం.
0: మరి దాని గురించి ఏమైనా మాట్లాడదాం అనుకుంటున్నారా?
1: ఏం లేదు మేడం, నాకైతే బయట తినడమే ఎక్కువ
0: మేడం. అవును.

0: మంది ఉంటారు కానీ చాలా ఎక్కువ మంది బయట ఫుడ్ తినొద్దు హెల్త్ పాడైపోతుంది అంటూ ఉంటారు. మరి పరిస్థితులు ఎలా ఉన్నా మనకి ఇష్టం ఉన్నా తినాలనిపిస్తుంది కదా.
1: అంటే ఎవరి పరిస్థితులు బట్టి వాళ్ళ మేడం, మన ఇంటి పరిస్థితులు బట్టి మనం బయట తినడం ఇష్టపడతాం.
0: అవునండి. ఓకే, మరి ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: మాస్ నుంచి అన్న నడిచేస్తే మాస్ అనే పాట కావాలి మేడం.
0: ఓకే అండి, షూర్ గా మంచి మాస్ సాంగ్ అడిగారు.
1: నాగార్జున పుట్టినరోజు అడగాలనుకున్నా ఈ రోజు అడుగుతాను మేడం, ఎందుకంటే లైన్ కలసలేదు.
0: ఓకే అండి, మరి సాంగ్ ని ఎవరికైనా డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారా?
1: నా భార్య మేడం రామలక్ష్మి కొరకే, ఎవరికి తెలియదు.
0: ఓకే అండి, మీ భార్య రామలక్ష్మి గారి కోసం ఈ సాంగ్ ని ప్లే చేస్తున్నాము, మరి వినండి ఆనందించండి. థాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరి చక్కని పాటనైతే వినేసాం కదా. మనం నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు రాజు మేడం, గద్వాల నుంచి మాట్లాడుతున్నా.
0: హలో అండి, రోజు టాపిక్ వినేసారా?
1: టాపిక్ ఇన్లే మేడం.
0: ఈ రోజు నేషనల్ ఈట్ అవుట్సైడ్ డే అండి, అంటే బయటికి వెళ్ళి తినే రోజు అన్నమాట. మనం యూజువల్లీ కార్తీక మాసంలో అలా బయటికి వెళ్ళి తింటూ ఉంటాం కదా వనభోజనాలు, అలాగా అలాంటి రోజు అన్నమాట ఈరోజు. దాని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: దాని గురించి ఏం చెప్పేది, ఇంత పెద్దగా ఏం లేదు మేడం. ఏంటంటే ఇక్కడ టూర్ కది పోతే మేము ఇంట్లో నుంచి చేసుకుంటా పోతాము. ఇంటికాడ ఉన్నప్పుడు అయితే ఇంట్లో ఇంటి ఫుడ్ తింటాము, హోటల్ ఫుడ్ అయితే తినము ఎక్కువ శాతము.
0: ఓకే అండి, బయట ఫుడ్ ఎక్కువ తినరా అయితే మీరు? బయట ఫుడ్ ఎక్కువ తినరా అయితే మీరు?
1: నైట్ లైట్ గా తింటాం మేడం ఎక్కువ. తిన
0: నైట్ కాదండి, బయట ఫుడ్ బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్
1: తినా మేడం.
0: ఓకే అండి, మరేం సాంగ్ విందాం
1: అనుకుంటున్నారు?
0: ఓకే, ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఏం పేరు మేడం ఇది?
0: నా పేరు సౌమ్య అండి. నా పేరు సౌమ్య.
1: సౌమ్య నా మేడం, సౌమ్య గారికి, విజయ మేడం గారికి,
0: ఓకే,
1: ప్రసాద్ సార్ గారికి శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి, వాళ్ళ తరపున కూడా శుభ సాయంత్రం.
1: ఒక్క మనమే మేడం.
0: ఏంటండి?
1: హలో,
0: ఇది
1: తూర్పు గోదావరి జిల్లా బండారు త్రిమూర్తుల గుప్త వారికి.
0: ఓకే,
1: ఏందంటే ఆయన కాలు రెగ్యులర్ గా చేస్తుంటాడు, ఇతరులకు జర ఇబ్బంది అవుతుంది.
0: ఓకే అండి.
1: అదే ఒక నాలుగైదు రోజులు అన్నాక ఒకసారి చేస్తే జర బాగుంటుంది అని నేను మనవి. అంతే ఏం లేదు.
0: ఓకే అండి, మరి ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఇది మనసులంతా ఒక్కటే మేడం, అల్లు రమ్మ లింగాయ సాంగ్ ఉంది.
0: ఓకే అండి.
1: ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా అనే సాంగ్ ఉంది మేడం.
0: ఓకే, మరి ఈ సాంగ్ ఎవరికైనా డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారా?
1: ఇక్కడ మహమ్నార్ నుంచి పుల్లపాటి వెంకటేష్.
0: ఓకే,
1: కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు.
0: ఓకే,
1: నాగర్ కర్నూలు నుంచి సాతపూర్ లక్ష్మయ్య. ఆళ్ళగడ్డ నుంచి పాలం పోలయ్య.
0: ఓకే అండి, మీరు
1: ఇంకోటి ఇంకోటి మీ మదనపల్లి రేడియో స్టేషన్ స్టాఫ్ అందరికి ఈ పాట డెడికేట్ చేస్తూ కోరుతున్నాం మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ మీరు చెప్పిన వారందరికీ ఈ సాంగ్ని డెడికేట్ చేస్తూ మీకోసం ఈ సాంగ్ని ప్లే చేస్తున్నాం. మరి వినండి, ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
1: థ్యాంక్స్.

0: చాలు వస్తావా
1: అడిగింది ఇస్తావా.
2: ఓకే లిజనర్స్, మరి మంచి చక్కని పాటనైతే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
3: నమస్తే మేడం, బాగున్నారా?
2: నమస్తే అండి కాదర్ భాషా గారు.
3: బాగున్నాను మేడం.
2: ఎలా ఉన్నారని అడగకుండానే చెప్పేశారు మీరు. నాకు అసలు పని తగ్గించేస్తున్నారో మీరు, నేను ఉన్నదే మాట్లాడడానికండి బాబు.
3: ఏం మేడం,
2: మరి నన్ను మాట్లాడ లేకుండా చేస్తున్నారు మీరు. సరే మరి
3: మేము కూడా ఫాస్ట్ గా ఉండాలనుకున్నాం.
2: నాకంటే ఫాస్ట్ అయిపోతున్నారు మీరు, నా పని కూడా మీరే చేసేస్తున్నారు. ఇదేం బాగాలేదు అసలు.
3: మీరు ఎంత శ్రమ తీసుకుంటున్నారు కదా మేడం. బాబు
2: మీకోసం ఆ మాత్రం శ్రమ తీసుకోలేకపోతే ఎలాగండి బాబు. ఓకే అండి, మరి ఈరోజు లైవ్ వినేశారా?
3: లేదు, ఇప్పుడే వచ్చాను నేను.
2: అవునా, ఈరోజు నేషనల్ ఈట్ అవుట్సైడ్ డే అండి, దాని గురించి మీరు ఏమైనా మాట్లాడదాం అనుకుంటున్నారా? నేషనల్ ఈట్ అవుట్సైడ్ డే అంటే మనం కార్తీక మాసంలో ఊరికే బయటకు వెళ్ళి వనభోజనాలు లాగా తింటూ ఉంటాం, లేకపోతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో బయటకు వెళ్ళి సరదాగా పొలాల్లో కూర్చొని తింటూ ఉంటాము, అలా బయటకు వెళ్ళి తినే రోజు అన్నమాట ఇవాళ. మీరు ఎప్పుడైనా బయట తింటూ ఉంటారా? ఓకే,
3: మామూలు కామ్గానే ఉంటాం, డీసెంట్గా ఏం చేయము.
2: ఓకే, అదొక సరదా అండి బాబు. మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళి తింటారా?
3: మేడం
2: బయటికి వెళ్ళి ఎప్పుడైనా తింటూ ఉంటారా?
3: బయటికి ఎప్పుడో అలా కొద్దిగా, అంత ఉండదు పెద్దగా.
2: అచ్చా, ఓకే అండి.
3: నార్మల్లే, అంతేం ఉండదు. సాంగ్ చెప్పేది మేడం.
2: చెప్పండి, ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
3: నాగార్జునది.
2: ఓకే,
3: ఆజా
2: ఆజా మూవీ నుంచి.
3: కలవైనా ఆ పాట ఉంది చూడు, కలనైనా అని.
2: ఓకే అండి, ఈ సాంగ్ ఎవరికైనా డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారా?
3: సర్దార్ భాయ్ గారు, బ్రహ్మయ్య గారు, అల్లగడ్డ పోలయ్య గారు మేడం.
2: ఓకే అండి, మీరు చెప్పిన వారందరి కోసం ఈ సాంగ్ని ప్లే చేస్తాం. మరి వినండి, ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరి చక్కని పాటను అయితే వినేసాం కదా, మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: హలో పోలయ్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను మిమ్మల్ని గుర్తుపట్టేశాను, మీరు నన్ను గుర్తుపట్టారా? నేను మిమ్మల్ని గుర్తుపట్టాను కదా, మరి మీరు నన్ను గుర్తుపట్టాలి కదా, గుర్తుపట్టారా? చెప్పండి, నా పేరేంటి? సర్లేండి, ఎక్కువ కష్టపడకండి. కాదు, నా పేరు సౌమ్య.
1: సరేలేండి,
0: ఈరోజు టాపిక్ వినేసారా?

0: ఏంటండి?
1: మిమ్మల్ని బాగా గుర్తుపట్టచ్చు, వాయిస్ బాగా దట్టంగా ఉంటది, కనీయం అంటూ ఉంటది.
0: ఓకే, థ్యాంక్ యూ అండి. ఈరోజు టాపిక్ వినేశారా?
1: టాపిక్ ఏంటి మేడం?
0: టాపిక్ ఏంటంటే ఈరోజు నేషనల్ ఈట్ అవుట్ సైడ్ డే అండి, అంటే బయటకు వెళ్ళి తినే రోజు అనమాట. మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళి తింటూ ఉంటారా ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి?
1: తక్కువ మేడం, మేము ఎప్పుడు ఎక్కువ ఇంట్లోనే చేపించుకొని అందరం తింటుంటాం మేడం. చట్టిది
0: ఓకే అండి,
1: బయటకు పోవడం తక్కువ.
0: బయట ఫుడ్ తినరు అసలు?
1: ఓకే
0: అండి. మరి ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు
1: ఈరోజు మేడం? మా ముఖ్యంగా మా ఫ్రెండ్ ఆప్తమిత్రుడు మా శ్రేయ విలాసి నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం కావలి ఎడవల్లి గ్రామం నుంచి అహోబిల వెంకటేశ్వర్లు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఇలాగే నిన్ను నెవరల్లి జీవించి ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేడం ఆయనకు డెడికేట్ చేస్తూ సుస్వాగతం నుంచి హ్యాపీ హ్యాపీ బర్త్డే పాట వినిపించండి మేడం.
0: ఓకే అండి, మీరు చెప్పిన వారి కోసం ఈ సాంగ్ ని తప్పకుండా ప్లే చేస్తాం. మరి వినండి, ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, మరి ఈరోజు నేషనల్ ఈట్ అవుట్సైడ్ డే గురించి బలి బలిగా మాట్లాడేసుకున్నాం కదా. ఈరోజు టాపిక్ మీ అందరికీ చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మరి మళ్ళీ తిరిగి ప్రసారమయ్యే ప్రోగ్రాంలో కలుసుకుందామండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సౌమ్య.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి ఐఓఐ ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: పబ్లిక్ వైఫై వాడుతున్నారా? అందులో బ్యాంక్ లావాదేవీలు చేయకండి, మీ సమాచారం హ్యాక్ అయ్యే అవకాశం ఉంది.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, pain, fissure, kidney rallu, trigalo, fibroids, PCOD, ovary tumors, pits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858. విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: FM 90.4.
1: హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం విత్ మీ ఆర్జే రాజ్యలక్ష్మి. సో వెల్కమ్ టు థీమర్. ఇవాళ థీమర్ ప్రోగ్రామ్కి మీ ముందుకైతే మంచి మంచి తెలుగు, హిందీ, తమిళ సాంగ్స్తో అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ ఏంటో తెలుసుకోబోయే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్.
2: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
3: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
2: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: After a short break, welcome back to Thinmer. So listeners, ఇవాళ మన Thinmer program లో first song అయితే వింటానికి మీరు అందరు రెడీగా ఉన్నారా? మరి ఇంకెంత కాలస్యం మొదలు పెట్టేద్దాం. కొరటాల శివ గారి దర్శకత్వం వచ్చిన దేవరా మూవీ నుంచి శిల్పారావు గారు ఆలపించిన చుట్టమల్లె అనే సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక జూనియర్ ఎన్టీఆర్ అయితే హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే రామచోగి శాస్త్రి గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chestunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikkam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్
1: 9494565858. ఇక విక్కీ గారు అయితే హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా. కాల్స్ నటించిన ఈ సాంగ్ అయితే కుమార్ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజినెస్ మీ కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజినెట్ అండ్ ఎంజాయ్.

0: మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదండి, మరి ఇప్పుడు మీకోసం ఒక చక్కని తమిళ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: Vijay Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD DM Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Maa Vaddagala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Endoscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH Impedance, H. pylori Evolution Kosam, Urea Breath Test, Glucose Breath Test, Inka, Marenno Advanced Test La Saukaryalu Kalavu. Arthikanga, Balahina Vargala Prayojanartham, Memu Andinche Janata Scheme Dwara, Tella Ration Card, Leda, Arogya Mitra Card Galavariki, Endoscopy, Lab Test, Inpatient Charges Lo, Yapai Satam, Raiti Andistunnam. Sampradinchandi, Vijay Gastroenterology and Liver Hospital, 2nd Floor, Axis Bank Pakkana, JP Road, Bhimavaram 2, Cell 8865-58773.
1: వెల్కమ్ బ్యాక్ టు తీన్ మార్సల్ లిజనర్స్. మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అదే విన్నారు కదండి. మరి ఇప్పుడు మనం వినబోతున్న సాంగ్ వచ్చేసింది సుకుమార్ గారి దర్శకత్వం అయిన పుష్ప 2 మూవీ నుంచి శ్రేయా ఘోషల్ ఆలపించిన సూసే కియా అనే సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక అల్లు అర్జున్ గారు అయితే హీరోగా, రష్మిక మంద్ర హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే చంద్రబోస్ గారి లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్ మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ వినకండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. మీ పాస్వర్డ్ 1234 లేదా పాస్వర్డ్ అని ఉందా? అయితే మీరు దొంగలకు దారి చూపిస్తున్నట్టే. బలమైన పాస్వర్డ్ ని సెట్ చేసుకోండి.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదండి. మరి ఇప్పుడు మనం వినబోతున్న సాంగ్ వచ్చేసి రాజ్ కుమార్ గారి దర్శకత్వం దుల్కీ మూవీ నుంచి అర్జిత్ సింగ్ గారు ఆలపించిన ఓ మాహి అనే సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక షారుఖ్ ఖాన్ అయితే హీరోగా, తాప్సి పన్ను హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే అమితా భట్టాచార్య గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజనర్ అండ్ ఎంజాయ్.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్, భీమవరం.
4: బ్యూటిఫుల్ సాంగ్ తినేసరికి మరి ఇప్పుడు మీకోసం ఒక చక్కని తమిళ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పి పళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి పళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెల్కమ్ బ్యాక్ టు తేన్ మార్సల్ లిజనర్స్. మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నారు కదండి. మరి ఇప్పుడు మనం వినబోతున్న సాంగ్ వచ్చేసి ఆనంద్ గారి దర్శకత్వం వహించిన అమరన్ మూవీ నుంచి అనురాగ్ కులకర్ణి గారు ఆలపించిన రంగులే అనే సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక శివ కార్తికేయన్ గారు అయితే హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే రామచోదయ శాస్త్రి గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్ మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజనర్ అండ్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: సైబర్ నెరగాళ్లు స్మార్ట్ కావచ్చు, కానీ మీరంతకంటే అప్రమత్తంగా ఉండాలి. అవగాహనే అసలైన రక్షణ.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు మనం వినబోతున్న సాంగ్ వచ్చేసి అమర్ గారి దర్శకత్వం వచ్చిన స్ట్రీట్ టూ మూవీ నుంచి నేహా గారు ఆలపించిన ఆజ్ కీ రాత్ అనే సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక రాజ్ కుమార్ గారు అయితే హీరోగా, శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే రష్మి గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీ కోసం ఈ బ్యూటిఫుల్

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
3: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చి వినేసారు కదండి, మరి ఇప్పుడు మీకోసం ఒక చక్కని తమిళ సాంగ్ అదే ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఇంకా మన తిన్నొక్క బృందం మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నారు కదండి. మరి ఇప్పుడు ఒక లాస్ట్ సాంగ్ అయితే వినబోతున్నామండి. మరి ఆ సాంగ్ వచ్చేసి దర్శన్ గారి దర్శకత్వం వచ్చిన ఇచ్చట వాహనములు నిలపరాదు అనే మూవీ నుంచి అర్మన్ మలిక్ గారు ఆలపించిన హే మనసెందుకిలా అనే సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక సుశాంత్ గారు అయితే హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే శ్రీజో గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజనట్టండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఏవంటి మన థీమర్ ప్రోగ్రామ్ లో మంచి మంచి బ్యూటిఫుల్

0: తెలుగు హిందీ తమిళ సాంగ్స్ వినే సరికదండి, మళ్ళా తిరిగి రేపు ప్రసారమైతే ప్రోగ్రామ్ లో కలుసుకుందాం. అంటే దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే రాజలక్ష్మి.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818162377962372952.
3: గురుజీ, ఈ అస్త్రాల ప్రపంచంతో నా జీవితం ఎందుకు ముడిపడుతుంది?

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.